ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం శ్రోతలకు శుభోదయం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 4వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూలై నెల 26వ తేదీ ఆదివారం. 100.2 మెగాహెడ్స్ ఎఫ్ఎం పై ఇంకా ప్రసార భారతి న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై ఈ అలటి ప్రసారాలు ప్రారంభం. ఆకాశవాణి సమయం 5:55 దాటి 40 సెకండ్లు అవుతున్నది.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 6 గంటలు అవుతున్నది. మరికొంచేసేపట్ల హిందీలో వార్తలు, అనంతరం 6:05 నిమిషాలకు ఇంగ్లీష్ల వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

నీ ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమంలో శ్రీరామ రక్షా స్తోత్రం, క్రైస్తవ భక్తి గీతాలు ప్రసారమవుతాయి. కార్యక్రమంలో ముందుకల్లే నుండి శ్రీరామ రక్షా స్తోత్రం.

మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. న్యూ లైఫ్ ఫెలోషిప్ లో మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో తండ్రి

ఇప్పటిదాకా మీరు క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు. ఇంతటితోనే ఇయలటి ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం. మళ్ళా రేపు పొద్దుగల 6:10 ప్రసారమయ్యే ప్రార్థనా కార్యక్రమంలో కాశీ విశ్వనాథ సుప్రభాతం, విశ్వనాథాష్టకం ఇంటర్వ్యూ.

92 FM manasu ninda ఇయాలటి కార్యక్రమాలు ఇప్పటి సంధ్య అయితే రాత్రి 11 గంటేదాకా ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలను తెలుసుకుందాం. ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమాలు, పరిచయాలు, ప్రసంగాలు, ముచ్చట్లు, కథ, కదంబం, సినీ, జానపద సంగీతం గిట్లా తీరొక్క కార్యక్రమాలతో ఇయాల మిమ్మల్ని అలరించబోతున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ముందుగల్లా ఇయాలటి ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఇయాల పొద్దుగల్లా 8:45 న్యాయశాఖ వారి ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. అట్లనే ఇయాల పొద్దుగల 11 గుట్టంగా మన్ కీ బాత్, గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను రేడియో ద్వారా దేశ ప్రజలతో పంచుకునే కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతుంది ఇయాల పొద్దుగల 11 గుట్టంగా. ఆ వెంటనే ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమ తెలుగు అనువాదం మనసులోని మాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ అవుతుంది. ఈ మనసులోని మాట కార్యక్రమం మరొకసారి రాత్రి 8 గంటలకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ అవుతుంది. ఇగో ఇవి ఇయాలటి ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమాల వివరాలు. ఇక ఇప్పుడు ఈ పొద్దుటి పూట కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఈ పొద్దుగల్లాంటి 7:15 ప్రసారమయ్యే అంబటాల సంగతుల కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలు, మాండలికాలపై పరిశోధన చేసిన మాదాడి నారాయణరెడ్డితో ముచ్చట 9వ చివరి భాగం, ఇంకా అకాడి బోనాలు రచయిత పాత్రికేయుడు మంగారపు రమేష్ యాదవ్ ప్రసంగం ఇంటరు. 8:30 పుస్తకంతో చక్కటి తెలుగు సాహిత్య రచనలను వినిపించే ఈ కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 16వ భాగంలో కేఎల్ సెహగల్ గురించిన విశేషాలింటారు రచయిత సామల రాజవర్ధన్ కంఠంలో. ఇలా పొజామట్ల 5:30 సాంబురం చిన్నపిల్లల కార్యక్రమంలో బోరజ్ మండలం పిప్పరవాడ మండల పరిషత్ పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం, ఇంకా కొన్ని పిల్లల పాటలు ప్రసారమవుతాయి. ఇక 6:20 పొజామట్ల పల్లె పదాలు జానపద సంగీత కార్యక్రమంలో జైనత్ మండలం మాకూడ గ్రామానికి చెందిన మద్ది వెంకన్న బృందం పాడిన బాజీరావు బాబాపై రాసిన పాటలు 2వ భాగం, తలమడుగుకు చెందిన ఎల్చల్వార్ మాణిక్రావు బృందం పాడిన తుకుడోజీ మహారాజ్ భజనలు 2వ భాగం ప్రసారమవుతాయి. ఇక రాత్రి 7:30 ఇల్లు యవసం యవసం ధరల కార్యక్రమంలో పంటల్లో సమగ్ర పోషక యాజమాన్యం సేంద్రియ ఎరువుల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో ముచ్చట, అదైనాక వర్షాకాలంలో పశుగ్రాసాల సాగు, పాడి పశువుల సంరక్షణ గురించి విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావు ప్రసంగం ప్రసారమవుతుంది. ఇక రాత్రి 9:30 కథనం ఉత్తమ కథా సాహిత్యాన్ని వినిపించే ఈ కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథలు సంపుటి నుంచి మాయాపాము కథ ప్రసారమవుతుంది రచయిత పెద్దింటి అశోక్ కుమార్ కంఠంలో. ఇక ఈ కార్యక్రమంలో రాత్రి 9:45 ప్రముఖ కథా రచయిత తుమ్మేటి రఘుత్తమరెడ్డితో ముచ్చట మొదటి భాగం ప్రసారమవుతుంది. 10:00 రేడియో మాణిక్యాలు అపురూపమైన పాత రేడియో కార్యక్రమాలను వినిపించే ఈ కార్యక్రమంలో భాగ్యనగరం నాటకం 2వ భాగం ప్రసారమవుతుంది. నిర్వహణ నార్ల చిరంజీవి. ఇవే కాకుండా వినోదాన్ని పంచే సరదా సినీ గీతాల కార్యక్రమాలు, సింగిడి, మాట చెప్పుని పాట, ఇనుండ్రి, హుషారు, దిల్ పసంద్ కార్యక్రమాలు కూడా ప్రసారమవుతాయి. ఇవి ఇయలటి కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 6:45 వస్తున్నది. మరికొంచెంసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి, 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి.

0: రెడ్డి పేర్కొన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా ముఠాలకు సహకరిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగం అయిన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. కరువు పరిస్థితులు ఎదుర్కొనే పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సూచించారు. బాపట్లలోని వ్యవసాయ కళాశాల ఆడిటోరియంలో నిన్న జరిగిన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 58వ స్నాతకోత్సవానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఎల్నినో కారణంగా వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. వాతావరణ మార్పులను వ్యవసాయ విశ్వవిద్యాలయాలు నిరంతరం పర్యవేక్షించి ప్రభుత్వానికి అవసరమైన ప్రత్యామ్నాయ చర్యలను సూచించాలన్నారు. ప్రస్తుతం వ్యవసాయ రంగం ఎన్నడూ చూడని సవాళ్లను ఎదుర్కొంటోందని గవర్నర్ పేర్కొంటూ,
1: Agriculture today faces unprecedented challenges. Delayed monsoon, especially this year, El Nino, prolonged dry spells, extreme rainfall events, and increasing climate variability are placing enormous pressure on farming systems. The future of agriculture, therefore, cannot depend on favorable seasons. It must be built on resilient production system that conserves soil moisture, improve water use efficiency, restore soil health, and protect natural resource base for future generations.
0: యువత చట్టసభల్లో ప్రవేశించి ప్రజాప్రతినిధులుగా వారి భావజాలాన్ని, ఆలోచనలను దేశ భవిష్యత్ కోసం ఉపయోగించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, దేశంలోని 140 కోట్ల జనాభాలో 30% యువతీ యువకులున్నా చట్టసభల్లో 1% మాత్రమే ప్రాతినిధ్యం ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. చట్టసభల్లో పోటీ చేసే వయోపరిమితిని 21 ఏళ్లకు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణా ముఠాలకు సహకరిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. కడప జిల్లా అవధూత కాశీనాయన మండల పరిధిలోని వరికుంట్ల గ్రామ సమీపంలోని దేవాలయం వద్ద 50 లక్షల రూపాయల విలువైన 78 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న ఘటనపై స్పందించిన ఆయన నిన్న ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం అధికారులతో మాట్లాడారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు మరింత కఠినమైన ప్రణాళికలు రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు. ఆపరేషన్ అరణ్య ద్వారా ఎర్రచందనం అక్రమ రవాణాను ఏ విధంగా అరికడుతున్నామో ఎప్పటికప్పుడు సమీక్షిస్తానని పేర్కొన్నారు. బీసీల సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, బీసీ సంక్షేమానికి గత 2 ఏళ్లలోనే 50 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేశామని, రానున్న 5 ఏళ్లలో 1 లక్ష 50 వేల కోట్ల రూపాయలతో ఆర్థిక ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. కొత్తగా 10 మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులాలను ఏర్పాటు చేసి అదనంగా 5 వేల మంది విద్యార్థులకు విద్యా అవకాశాలు కల్పిస్తున్నట్లు మంత్రి పేర్కొంటూ,
2: ఈరోజు సంవత్సరానికి 50 వేల కోట్ల రూపాయలు బలహీన వర్గాలకు ఇచ్చి, ఈరోజు 10 కొత్త రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చి, ఏ రకంగా వాళ్ళని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాలని ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఇవాళ కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. బీసీ రక్షణ చట్టబద్ధత విధంగా తీసుకొచ్చడానికి ఈరోజు అన్ని కూడా చర్యలు తీసుకున్నాం. అతి త్వరలోనే ఆ చట్టం కూడా రాబోతా ఉంది. చేనేత కార్మికులకి 25 వేల రూపాయలు ఇవ్వడం, చేనేత కార్మికులకి మరమగ్గాలుంటే 500 యూనిట్లు, చేతి మగ్గాలుంటే 200 యూనిట్లు ఉచితంగా అందిస్తా ఉన్నాం. అలాగే మత్స్యకారులకి 50 సంవత్సరాలకి పెన్షన్, అలాగే బ్యాన్ పీరియడ్ లో 20 వేల రూపాయలు చొప్పున వేట నిషేధ సమయానికి వాళ్ళకి అందిస్తా ఉన్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ వేడుకల్లో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. విశాఖపట్నం కలెక్టరేట్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో విమానాశ్రయ ప్రారంభోత్సవంపై మంత్రి సమీక్షా సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

0: తాగునీరు, ఆహారం, భద్రతతో పాటు రవాణా సౌకర్యాలను పకడ్బందీగా కల్పించాలని సూచించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల కోసం బస్సుల రూట్ మ్యాప్, సమయ ప్రణాళికను సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. నీటి సంరక్షణ నిర్వహణతో పాటు వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్లో వర్షపు నీరు ఒడిసి పట్టడం క్యాచ్ ది రెయిన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా నీటి భద్రత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మరో 10 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గుంటూరు జిల్లాలో 3, ఎన్టీఆర్ జిల్లాలో 2, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణ, తిరుపతి, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరికి పాజిటివ్ నిర్ధారణ అయిందని నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 49కి చేరిందని తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 302 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం బాధితుల్లో 24 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా మరో 16 మంది ఇంటి వద్ద వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఎల్నినో కారణంగా కష్టాల్లో ఉన్న రైతులకు సూక్ష్మ సేద్య పరికరాలను పంపిణీ చేసి అండగా నిలవాలని తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఆయా సంస్థలకు బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్లోని సచివాలయంలో ఆయా కంపెనీల ప్రతినిధులతో నిన్న నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఎల్నినో దృష్ట్యా సాగునీటి సద్వినియోగానికి సూక్ష్మ సేద్యాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామన్నారు. ఈ సీజన్లో 238,000 ఎకరాల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. అనుమతులు వచ్చిన వెంటనే రైతులకు అవసరమైన పరికరాలను సరఫరా చేయాలని కంపెనీ ప్రతినిధులకు సూచించారు. ఈ క్రతువులో వ్యవసాయ, ఉద్యాన శాఖలు సమన్వయంతో వ్యవహరించి లక్ష్యాలను సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, పరిసర గంగా పరివాహక పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాలపై అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారిని జి లక్ష్మి పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము, ఈ రోజు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గుంటూరు జిల్లా ఉండవల్లి గుహల వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట సృజనాత్మకత సంస్కృతి సమితి ఆధ్వర్యంలో 2 రోజుల తెలుగు మహోత్సవం కార్యక్రమం నిన్న ప్రారంభమైంది. ఉదయం 6:30 గంటలకు సూర్యోదయ సుప్రభాతం పేరుతో విజయవాడలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల విద్యార్థులు భక్తిగీతాలు ఆలపించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ, యువతలో మాతృభాషాభిమానాన్ని నింపడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. కరువు పరిస్థితులను ఎదుర్కొనే పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సూచించారు. యువత చట్టసభల్లో ప్రవేశించి ప్రజాప్రతినిధులుగా వారి భావజాలాన్ని, ఆలోచనలను దేశ భవిష్యత్తు కోసం ఉపయోగించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా ముఠాలకు సహకరిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కే పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల శామీర్పేట్, మేడ్చల్, ఉప్పల్, మల్కాజ్గిరి, గడ్కేసర్ తదితర ప్రాంతాల్లో జరుగుతున్న ప్రక్రియను ఆయన స్వయంగా పర్యవేక్షించి బూత్ లెవెల్ అధికారులు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, వివరాల నమోదులో ఓటర్లకు తగిన సహాయం అందించి సత్వరమే డిజిటలైజ్ చేయాలని సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోని నాచారం పారిశ్రామిక ప్రాంతంలో అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేసే నూతన బాలామృతం తయారీ ప్లాంటును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పోషకాహారం లోపం లేని ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. మహిళలు, చిన్నపిల్లల ఆరోగ్య సంరక్షణే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని, 7 నెలల నుండి 3 ఏళ్లలోపు పిల్లలు, గర్భిణులు, బాలింతల శారీరక మానసిక ఎదుగుదలకు అవసరమైన విటమిన్లు, ఖనిజ లవణాలతో కూడిన నాణ్యమైన పోషకాహారాన్ని నిరంతరాయంగా అందించడంలో ఈ అత్యాధునిక ప్లాంట్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యాన్ని మరింతగా పెంపొందించే లక్ష్యంతో మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో మై భారత్ అంతర్జాల వేదిక నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లా స్థానిక సంస్థల అదనపు పాలనాధికారి ఫైజాన్ అహ్మద్ ప్రచార పోస్టర్ను ఆవిష్కరించి 15 నుంచి 29 ఏళ్లలోపు అర్హులైన యువతీ యువకులంతా ఈ వేదికలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. దీని ద్వారా స్వచ్ఛంద సేవ, నైపుణ్యాభివృద్ది, సామాజిక సేవలతో పాటు కేంద్ర ప్రభుత్వం చేపట్టే వివిధ యువజన ఆధారిత కార్యక్రమాల్లో పాల్గొనే సదవకాశం లభిస్తుందని ఆయన వివరించారు. కళాశాలలు, విద్యా సంస్థలు, గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో అవగాహన సదస్సులు, ప్రత్యక్ష నమోదు శిబిరాల ద్వారా ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించనున్నారు. ప్రతి ఇంటికి భద్రత, ప్రతి మహిళలకు శక్తి అనే నినాదంతో సురక్షిత సమాజ నిర్మాణానికి మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ సెర్ప్ సంయుక్తంగా మీ సురక్ష సహచరి అనే మరో వినూత్న కార్యక్రమానికి ముందడుగు వేశాయి. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులను కమ్యూనిటీ సేఫ్టీ అంబాసిడర్లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో బోయిన్పల్లిలోని ఇంపీరియల్ గార్డెన్స్ లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు నాగోల్లోని శుభం కన్వెన్షన్ లో ఎల్బీ నగర్, ఉప్పల్ జోన్లకు చెందిన మహిళలకు ప్రత్యేక సదస్సులు నిర్వహించారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ బి సుమతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు చిన్నారుల భద్రత, సైబర్ నేరాలు, మోసాల నివారణ, డ్రగ్స్ వ్యతిరేక అవగాహన, రోడ్డు భద్రత, చట్టపరమైన హక్కులు రక్షణ, అత్యవసర పోలీస్ సేవల వినియోగంపై మహిళలకు సమగ్ర శిక్షణ అందించారు. ఈ బృహత్తర ప్రణాళికలో భాగంగా మొదటి దశలో 3,195 స్వయం సహాయక సంఘాల మహిళలకు శిక్షణ అందించి తద్వారా ఏకంగా 2.70 లక్షల మంది మహిళల్లో భద్రత చైతన్యాన్ని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమృత్ భారత్ స్టేషన్ పథకం ద్వారా మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ సర్వాంగ సుందరంగా పునరాభివృద్ది అవుతోంది. అద్భుతమైన రంగులు, ఆకర్షణమైన నిర్మాణ శైలితో ఇప్పుడు రాజభవనాన్ని మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ తలపిస్తోంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ స్టేషన్ అభివృద్ది కోసం రైల్వే శాఖ దాదాపు 27.61 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇక్కడ విశాలమైన పార్కింగ్ లిఫ్టులు, ఎస్కలేటర్లు, ర్యాంపులు, 12 మీటర్ల వెడల్పు గల ఫుట్ఓవర్ బ్రిడ్జి, విఐపి లాంజి, మార్బుల్ ఫ్లోరింగ్, ఆర్పీఎఫ్ కార్యాలయము, 5 ఆకర్షణీయమైన ప్రవేశ నిష్క్రమణ ద్వారాలు, అత్యాధునిక వసతులను అందుబాటులోకి తీసుకొచ్చింది. జిల్లాలోని కంటోన్మెంట్ పరిధిలో అంజాక్రాంతమైన సుమారు 106 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రాధికారులు స్వాధీనం చేసుకుని రక్షణగా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ మైనింగ్, అనధికారిక లేఅవుట్లను అడ్డుకోవడంతో పాటు సహజ వాతావరణానికి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా రెవెన్యూ మున్సిపల్ అధికారులతో కలిసి హైడ్రా ఈ భారీ ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేసింది. సుచిత్ర జంక్షన్ నుంచి మేడ్చల్ వరకు జాతీయ రహదారి 44ను 4 లేన్ల నుంచి 6 లేన్లుగా విస్తరించే పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 2026 చివరి నాటికి ఈ పనులు పూర్తి చేయాలని జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
1: మీరు ఇంతవరకు మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదికను అందించారు శ్రీ ఎంవీఆర్ శర్మ. జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణం. ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. 3 దేశాల పర్యటన ముగించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం వికసిత్ వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రాం 2026లో పాల్గొనే వారితో సంభాషిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం

0: 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. 3 T20ల పురుషుల క్రికెట్ సిరీస్ లో భాగంగా నిన్న హరారేలో జరిగిన 2వ మ్యాచ్లో భారత్ జింబాబ్వేపై 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాష్టపతి ద్రౌపది ముర్ము మోల్దోవా, నార్త్ మెసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటన ముగించుకుని ఈ ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఈ పర్యటనలో 3 యూరోపియన్ దేశాలతో భారతదేశ వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలపరచడం, పరస్పర ఆసక్తిగల రంగాల్లో సహకారాన్ని విస్తరించడం లక్ష్యంగా రాష్ట్రపతి ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. ఈ పర్యటన సందర్భంగా ముర్ము ఆయా దేశాల అధ్యక్షులతో ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. వ్యాపార వేదికలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రవాస భారతీయులతో సంభాషించారు. రొమేనియాలోని బుకారెస్ట్ యూనివర్సిటీ ఆఫ్ ఎకనామిస్ట్ స్టడీస్ నుంచి రాష్ట్రపతి గౌరవ పురస్కారాన్ని అందుకున్నారు. ఇది భారత్ రొమేనియాల మధ్య పెరుగుతున్న విద్యాపరమైన, ప్రజల మధ్య సంబంధాలను ప్రతిబింబిస్తుంది. ఈ పర్యటనలో ఆమె భారత వేగవంతమైన ఆర్థిక వృద్ధి, సాంకేతిక పురోగతి, ప్రపంచ సహకారం పట్ల ఉన్న నిబద్దతను పునరుద్ఘాటించారు. అలాగే వాణిజ్యం, ఆవిష్కరణలు, విద్య, డిజిటల్ టెక్నాలజీ, పునరుత్పాదక ఇంధన రంగాల్లో పటిష్టమైన భాగస్వామ్యాలను ప్రోత్సహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వికసిత్ వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రాం 2026లో పాల్గొనే వారితో సంభాషిస్తారు. ప్రతి రాష్ట్రము, కేంద్రపాలిత ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 400 మందికి పైగా యువత ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రితో ముచ్చటిస్తారు. లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని 74 వైబ్రాంట్ గ్రామాలను కవర్ చేస్తూ వికసిత్ వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రాం 2026 గత నెల 4 నుండి 30వ తేదీ వరకు 2 దశల్లో నిర్వహించారు. 300,000కు పైగా యువత దేశవ్యాప్త ఆన్లైన్ క్విజ్ పోటీ ద్వారా ఇందులో పాల్గొనే వారిని ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొనేవారు స్థానికులతో కలిసి నివసించేవారు. అలాగే స్వచ్ఛత డ్రైవ్లు, ప్రభుత్వ పథకాలపై అవగాహన సదస్సులు, యువ సమ్మేళనాలు, సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, మినీ మోడల్ పంచాయతీ సిమ్యులేషన్లు, స్థానిక కళాకారులతో పరస్పర సంభాషణలు, వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన సంస్థలను సందర్శించడం వంటి కార్యకలాపాలు చేపట్టారు. దేశ సరిహద్దు ప్రాంతాల సామాజిక ఆర్థిక పరిస్థితులు, సాంస్కృతిక వారసత్వం, అభివృద్ది ఆకాంక్షలపై ఈ కార్యక్రమంలో దృష్టి సారించారు. నా యువ భారత్ ద్వారా అమలు జరుగుతున్న వికసిత్ వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రాం భారతదేశ సరిహద్దు గ్రామాలను దేశపు మొదటి గ్రామాలుగా పరిగణించాలనే ప్రధానమంత్రి దృక్పథాన్ని సాకారం చేయడానికి, వికసిత్ భారత్ ప్రయాణంలో వాటిని క్రియాశీల భాగస్వాములుగా చేయడానికి రూపొందించబడింది. తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించడంతో సీజేపీ ఆందోళన విరమించింది. పరీక్షా విధానంలో సంస్కరణలు, పేపర్ లీకేజీలను నివారించే చర్యలపై డిమాండ్ల గురించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, డాక్టర్ జితేంద్ర సింగ్ నిన్న సీజేపీ ప్రతినిధి బృందంతో 3వ విడత చర్చలు జరిపారు. నిన్న న్యూఢిల్లీలో సీజేపీ ప్రతినిధి బృందంతో కలిసి సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో జేపీ నడ్డా మాట్లాడుతూ, నిరసనకారులపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని, వారిపై ఎటువంటి ఎఫ్ఐఆర్లు నమోదు చేయకూడదనే సీజేపీ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. ఒకవేళ ఏవైనా ఎఫ్ఐఆర్లు నమోదైతే వాటిని ఉపసంహరించుకుంటామని నడ్డా తెలిపారు. నీట్, యూజీ పేపర్ లీకేజీ తర్వాత ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చే అంశంపై స్పందిస్తూ, ప్రభుత్వానికి పూర్తి సానుభూతి ఉందని, నిబంధనలకు లోబడి గరిష్ట నష్టపరిహారం అందజేస్తామని నడ్డా తెలిపారు.
1: FIR की कॉपी भी इनको हम देंगे और उसको विड्रॉ करने की बात कोई भी एक्शन नहीं होगा जो प्रोटेस्टर्स के साथ प्रोटेस्ट के दौरान हुआ है. जो ऑर्गेनाइजर्स है और प्रोटेस्टर्स है उनका इस एक्टिविटी के लिए कोई भी उन पर आगे केस नहीं होगा, इस बात को हम लोगों ने माना है. कंपनसेशन अकॉर्डिंग टू द रूल्स एंड रेगुलेशंस व्हाटएवर मैक्सिमम विल बी पॉसिबल दैट विल बी गिवन टू देम.
0: ఇరు వర్గాల మధ్య కుదిరిన ఒప్పందాలు నిర్దేశిత గడువులోగా అమలవుతాయనే నమ్మకంతో సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ఆందోళనను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు.
2: तमाम मांगे जो हमारी थी वो मान ली गई है, तो हम इमीडिएट इफेक्ट से प्रोटेस्टर्स से रिक्वेस्ट करते हैं कि आप विड्रॉ करें, पीसफुली अपने घर वापस जाएं और आगे की जो भी हमारी रणनीति

0: होगी या बातचीत होगी उससे हम आपको अवगत कराएंगे।
1: धर्मेंद्र प्रधान राजीनामा తర్వాత కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కొత్త విద్యాశాఖ మంత్రి కానున్నారు. తన ప్రస్తుత శాఖలతో పాటుగా విద్యామంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతలను కూడా జోషికి కేటాయించారు. జోషి ప్రస్తుతం వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ, నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. కేంద్ర మంత్రివర్గం నుండి ధర్మేంద్ర ప్రధాన్ సమర్పించిన రాజీనామాను తక్షణమే అమల్లోకి వచ్చేలా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 136వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునః ప్రసారమవుతుంది. రేపు లోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ఈ బిల్లు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం 2024ను సవరించాలని కోరుతోంది. దీనిని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రవేశపెడతారు. ప్రశ్నాపత్రాల లీకేజీలు, పరీక్షల్లో అవకతవకలకు పాల్పడే కేసుల్లో కఠినమైన శిక్షలు విధించడానికి, అలాగే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు శుక్రవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా నిన్న న్యూఢిల్లీలో లఘు ఉద్యోగ భారతి ఫార్మా సదస్సు 2026ను ప్రారంభించారు. భారత ఫార్మాసిటికల్స్ రంగం నూతన ఆవిష్కరణలు ప్రోత్సహిస్తూ, ఉపాధిని కల్పిస్తూ, అందుబాటు ధరల్లో ఆరోగ్య సంరక్షణను అందిస్తూ, ప్రపంచ నాయకత్వాన్ని బలపరుస్తూ, దేశ నిర్మాణానికి ఒక మూల స్తంభంగా నిలుస్తోందని నడ్డా పేర్కొన్నారు. 3 T20ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా నిన్న హరారేలో జరిగిన 2వ మ్యాచ్లో భారత్ జింబాబ్వేను 90 పరుగుల తేడాతో ఓడించి సిరీస్లో 2-0 ఆధిక్యాన్ని సాధించింది. కొత్త T20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో భారత్ సాధించిన తొలి సిరీస్ విజయం ఇది. భారత్ నిర్దేశించిన 220 పరుగుల లక్ష్య ఛేదనలో జింబాబ్వే 18వ ఓవర్లోనే కేవలం 129 పరుగులకు ఆలౌట్ అయింది. మహారాష్ట, ఒడిశాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఛత్తీస్గఢ్, గుజరాత్, కొంకణ్, గోవా ప్రాంతాల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండి తెలిపింది. బీహార్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, కేరళ, మాహే, ఒడిశా, కర్ణాటక, తెలంగాణల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని ఆ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 3 దేశాల పర్యటన ముగించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం వికసిత్ వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రాం 2026లో పాల్గొనే వారితో సంభాషిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. 3 T20ల పురుషుల క్రికెట్ సిరీస్ లో భాగంగా నిన్న హరారేలో జరిగిన 2వ మ్యాచ్లో భారత్ జింబాబ్వేపై 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. అంబటాల సంగతులు, విజ్ఞానం, చైతన్యం, సమాచారం అందించే కార్యక్రమం. ఇయలటి కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలు, మాండలికాలపై పరిశోధన చేసిన మాదాడి నారాయణరెడ్డితో ముచ్చట 9వ భాగం, చివరి భాగం అట్లనే అకాడీ బోనాలు రచయిత పాత్రికేయుడు మంగ

వెంకట రమేష్ యాదవ్ ప్రసంగం ప్రసారమవుతాయి. తెలుగు పంచాంగం ప్రకారం స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణయానం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం ద్వాదశి జ్యేష్ఠ నక్షత్రం. ఇది ఇయలటి తెలుగు తిథి. వాతావరణం. జిల్లాల వాతావరణం పొడిగా ఉన్నది. గడిచిన 24 గంటలల్లా జిల్లాలో ఎక్కువ ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్, తక్కువ ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యింది. గాలిల తేమ 82%. ఇక వచ్చే 24 గంటలల్లా ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడ ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నది. అంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండబోదు. వాతావరణ సూచన ఇన్నారు. మీరు వింటున్నది అంబటాల సంగతుల కార్యక్రమం. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ద్వారా ప్రసారమవుతోంది.

0: ఇయ్యలేటి కోసం వ్యవసాయం సలహా.
1: నా పేరు డాక్టర్ ఎం సునీల్ కుమార్. నేను కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్లో ఉద్యాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. తీగజాతి కూరగాయలు సాగు చేస్తున్నటువంటి రైతులకు ముఖ్య సూచనలు, ప్రస్తుత వాతావరణంలో చూసినట్లయితే రసం పీల్చే పురుగుల ఉధృతి పెరుగుతూ ఉన్నది. ముఖ్యంగా చూసినట్లయితే తామర పురుగులు, పేనుబంక, వీటి వలన ఏంటంటే ఆకుల్లో ముడతలు గమనిస్తూ ఉన్నాం. ఆకులు పైకి ముడుచుకుపోవడము, కిందకు ముడుచుకుపోవడము, అదేవిధంగా ఈ రసం పీల్చే పురుగులు ఉధృతి ఎక్కువైనప్పుడు వైరస్ తెగులు కూడా సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ సందర్భంలో వేప నూనె 10,000 ppm గాఢత కలిగిన వేప నూనెను 1 లీటర్ నీటికి 1 ml చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా బంక అట్టాలు, పసుపు రంగు అట్టాలు అయితే కనుక ఎకరానికి 15 నుంచి 20 చొప్పున, అదేవిధంగా నీలిరంగు బంక అట్టాలు ఎకరానికి 10 నుంచి 15 చొప్పున అక్కడక్కడ అమర్చినట్లయితే ఈ రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా వీటిలో రసం పీల్చే పురుగుల నివారణకు పసుపు రంగు కలిగినటువంటి బంతి మొక్కలను కూడా నాటినట్లయితే ఈ తామర పురుగులు వాటికి ఆకర్షించబడి తీగజాతి కూరగాయలను మనము కాపాడుకోవచ్చు.
0: ఇది ఇయలటి వ్యవసాయం సలహా. గిన్నెల తీగజాతి కూరగాయల్లో రసం పీల్చే పురుగుల నివారణకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్ చెప్పిన సలహా ఇన్నారు.

0: கஜா பபலா
1: சைபால்
0: நடுவுல தாமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சைபால்.
3: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నది అంబటాల సంగతుల కార్యక్రమం. చరిత్రలో తెరిచి చూస్తే ఒక్కో రోజుకు ఒక్కొక్క ప్రాముఖ్యత ప్రాధాన్యత ఉంటుంది. మరి ఇలాంటి రోజుకున్న విశిష్టత ఏంటో తెలుసుకుందాం చరిత్రలో ఈ రోజులో. ప్రముఖ రచయిత జార్జ్ బెర్నార్డ్ షా జయంతి ఇయ్యాల. ఇంకా ఇయ్యాల నటి అభిరామి, నటి సుమన్ రంగనాథ్ పుట్టినరోజు. అట్లనే ఇలా అంతర్జాతీయ మడ అడవుల పర్యావరణ వ్యవస్థ పరిరక్షణ దినోత్సవం, ఇంకా కార్గిల్ విజయ్ దివస్ ను జరుపుకుంటున్నారు. ప్రముఖ రచయిత జార్జ్ బెర్నార్డ్ షా జయంతి ఇయ్యాల. బెర్నార్డ్ షా ఐర్లాండ్ కు చెందిన రచయిత. అతను 60కి పైగా నాటకాలు రాసిండు. ప్రపంచంలో నోబెల్ బహుమతితో పాటు ఆస్కార్ బహుమతి కూడా పొందిన ఏకైక వ్యక్తి బెర్నార్డ్ షా. డబ్లిన్లో జన్మించిన బెర్నార్డ్ షా 20 సంవత్సరాల వయసులో లండన్కు వెళ్లి జీవితాంతమంతా అక్కడే గడిపిండు. సమాజంలోని సమస్యలను తనదైన శైలిలో ప్రశ్నించడంలో ఆయన తిట్ట. మానవ సంబంధాలు, వివాహం, జీవితంపై ఆయన చెప్పిన సూక్తులు నేటికీ ఎంతో ప్రాచుర్యం పొందాయి. బెర్నార్డ్ షా తన వ్యంగ్య రచనలు, సామాజిక విమర్శలు, పిగ్మాలియన్ వంటి ప్రసిద్ధ నాటకాలకు గుర్తింపు పొందిండ్రు.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: మన భాష మనయాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నది అంబటాల సంగతులు కార్యక్రమంలో. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలు, మాండలికాలపై పరిశోధన చేసిన మాదాడి నారాయణరెడ్డితో ముచ్చట 9వ చివరి భాగం ఇంటారు. ఈ ముచ్చట పెట్టింది సుమనస్పతి రెడ్డి. ఉద్యోగరీత్యా ఆదిలాబాద్కు వచ్చిన నారాయణరెడ్డి స్థానిక డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తూనే తన అభిరుచి ఆసక్తి మేరకు జిల్లాలోని పలు గ్రామాలలో పర్యటించి ఇక్కడి జానపద గేయాలు, మాండలికాలపై పరిశోధన చేసిండ్రు. పాటలను కూడా సేకరించిండ్రు. పరిశోధక గ్రంథాన్ని వెలువరించిండ్రు. ఇందుకు సంబంధించిన అనుభవాలను ఆకాశవాణితో ముచ్చట్ల రూపంలో పంచుకున్నారు మాదాడి నారాయణరెడ్డి. ఆ ముచ్చట్లను ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం గత కొన్ని వారాలుగా ప్రతి ఆదివారం పొద్దుగల్లా 7:00 అంబటాల సంగతుల కార్యక్రమంలో ప్రసారం చేస్తోంది. ఇందులో 9వ చివరి భాగం ముచ్చట్లను ఇప్పుడు విందాం. ముచ్చట పెట్టింది సుమనస్పతి రెడ్డి.
5: నారాయణ రెడ్డి గారు నమస్కారం.
6: నమస్కారం అండి.
5: మీ అధ్యాపక వృత్తిలో కాలేజీ లెక్చరర్గా పనిచేస్తున్న మీ కెరియర్లో చివరిలో మీరు ప్రిన్సిపల్గా పనిచేసినారు.
6: అవును,
5: రెండు చోట్ల జగిత్యాల్లో, కరీంనగర్లో. ఆ అనుభవాలు ఏమైనా చెప్తారా?
6: దానికన్నా ముందు ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి. ఎన్ఎస్ఎస్ దాంట్లో పనిచేశాను నేను, జాతీయ సేవా పథకం దాంట్లో. అప్పుడు చాలా విస్తృతంగా విద్యార్థుల చేత ఇవన్నీ కార్యక్రమాలు చేయించేవాళ్ళం మేము. దానికి తోడుగా రాత్రిపూట బళ్ళు పెట్టారు. ఒక 25 గ్రామాలలో రాత్రిపూట బళ్ళు పెట్టాం. వాళ్లకు లాంతరు, తర్వాత దానికి కావాల్సిన కిరోసిను, పుస్తకాలు, పలకలు ఇవి కాకుండా నెలకు ఒక 100 రూపాయలు ఆలు నేర్పేటటువంటి వాళ్ళకు ఆ ఊర్లో ఒకరిని నిర్ధారణ చేసి వాళ్ళకి అప్పచెప్పాం. ఇట్లా 25 గ్రామాలలో రాత్రిపూట బళ్ళు పెట్టి వాటిని పర్యవేక్షించాను నేను. రాత్రిపూట వెళ్ళి అన్నీ ఎట్లా జరుగుతున్నాయి, ఏమిటి, అవన్నీ కూడా పరిశీలన చేయడం జరిగింది. ఇట్లా ఇది ఒక రకమైనటువంటి సేవా భాగమే అనుకోండి. తర్వాత ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా చేశాను నేను లెక్చరర్గా ఉన్నప్పుడు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉంది మా దగ్గర సెంటర్, దాంట్లో కోఆర్డినేటర్గా పనిచేశాను.
5: ఎక్కడ?
6: కరీంనగర్లో.
5: కరీంనగర్
6: ఆ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నప్పుడు ఈ అధ్యాపకుల చేత హాలిడేస్లలో పాఠాలు చెప్పించడం ఇవన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ చాలా సక్రమంగా నిర్వహించేవాడిని. ఎవరిని కూడా మనం స్పెర్ చేసేది లేదు. టైం ఎంత టైంకి రావాలి, పాఠం చెప్పాలి, వెళ్ళాలి. ఆ విద్యార్థులకు వాళ్ళు ఫీజు కట్టుకుంటారు, వాళ్ళ పుస్తకాలు అవన్నీ కూడా మేమే ఇస్తాం. అటువంటి తీరు చేసేవాళ్ళం.

0: ఇంకోటి ఏంటంటే పరీక్షలను కూడా చాలా చక్కగా అక్కడ నిర్వహించడం జరిగింది. ఎస్ఆర్ఆర్ కాలేజీలో పరీక్షల నిర్వహణ ఏదైతుందో పరిశుద్ధంగా ఎటువంటి మాస్ కాపీ లేకుండా నిర్వహించడం అనేది మా ద్వారానే జరిగింది.
1: మీరు విద్యార్థిగా ఉన్నప్పుడు అప్పుడు మీరు చదువుకున్న తీరు, మీ అధ్యాపకుల పట్ల చూపిన గౌరవం, మొత్తం ఒక క్రమశిక్షణతో ఉండడం, అనవసరమైన అల్లరి పనులు చేయకపోవడం, ఇదంతా ఉండేది కదా.
0: అవునండి.
1: ఆ కాలాన్ని తర్వాత అధ్యాపకుడిగా ముఖ్యంగా 1967-69 ఆ ప్రాంతంలో జరిగిన జై తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణలో విద్యా వ్యవస్థలో పతనమైన విలువలు ఏవైతే ఉన్నాయో, ఒకసారి పతనమైన తర్వాత అవి పూర్తిగా మళ్ళీ వెనక్కిపోయే స్థితి రాలేదు. దాని కొనసాగింపే ఏదో రకంగా నడుస్తూ ఉన్నది. ఇదంతా గమనించినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే అధ్యాపకుడిగా మీరు ఎదుర్కొన్నారు, ఎంతో వీలైంది చేసిండ్రు, కానీ నిజంగా ఆదర్శమైన పరిస్థితులను అయితే తేలేకపోయిండ్రు కదా.
0: తేగలిగినాం చివరికి. ఎట్లయిందంటే, ఇప్పుడు చెప్పాను కదా 150 మందిని బుక్ చేశామని, డిపార్ట్ చేశాం. చేసిన తర్వాత ఏమైంది, పిల్లల లోపల కొంత మార్పు వచ్చింది. మనం చదువుకోవాలి, చదివి పరీక్షలు రాయాలి, వీళ్ళు కాపీ చేయనియరు అనేటటువంటి ఆలోచన కలిగింది కదా. ఆ ఒక్క సంవత్సరం పోతే పోనీయండి, నెక్స్ట్ ఇయర్ వచ్చే వాళ్ళన్నా మొదటి నుంచి చదువుకుంటారు కదా. అట్లా మార్పు వచ్చింది. అప్పటి నుంచి ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఎక్కడ కూడా కాపీ జరగనివ్వలే మేము. అది ఏ పరీక్ష అయినా కానివ్వండి, ఏ పరీక్ష అయినా దాన్ని ఒక పద్ధతి ప్రకారం నడిపించడం జరిగింది. నియమబద్ధంగా నడిపించాం. ఎగ్జామినేషన్ ఇన్ఛార్జ్గా ఉంటూనే ఈ పనులన్నీ చేశాం. ఇక్కడ ఉన్నప్పుడే ఇవన్నీ చేసి ఒక సంస్కరణ లాంటివి చేయడం జరిగింది. అయితే ఒక 2 విద్యార్థుల సంఘాల మధ్యన ఒక అవగాహన లోపం కలిగి ఒక విద్యార్థిని పొడిచారన్నట్టు. అటువంటి సందర్భంలో మేము వాళ్ళని విద్యార్థుల్ని సమాధాన పెట్టి తర్వాత పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి వాళ్ళకు కూడా చెప్పి, మా విద్యార్థులు మంచి వాళ్ళు, ఏదో ఇట్లా చేశారు అని చెప్పి వాళ్ళని సమాధాన పరిచి దాన్ని వాళ్ళని బయట తీసుకురావడం జరిగింది. అంటే ఎక్కడున్నా విద్యార్థులు మా విద్యార్థులే, వాళ్ళు ఎటువంటి పని చేసినా ఏదో పొరపాటు చేసి ఉంటారు, దానివల్ల జరిగింది, దాన్ని సవరించాలి అనేటటువంటి ఆలోచన తప్ప
1: ఈ దృక్పథంతోనే మీరు
0: ఈ దృక్పథంతోనే ముందుకెళ్ళాం. ఇక్కడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో లెక్చరర్గా ఉన్నప్పుడే ప్రమోషన్ వచ్చింది 1996లో. దీనికన్నా ముందు ఇంకోటి జరిగింది, 1989లో నాకు ట్రాన్స్ఫర్ అయింది సత్తుపల్లికి. అప్పుడు జోసెఫ్ గారు ప్రిన్సిపల్గా ఉండేవారు. ఆయన ట్రాన్స్ఫర్ అయింది కానీ నా ప్లేస్లో ఎవరిని వేయలే. ఆ జోసెఫ్ గారు ఏమన్నారంటే, రెడ్డి గారు మీరు ఇక్కడనే ఉండండి, ఇంకెవరైనా వస్తే రిలీవ్ చేస్తానన్నాడు. అదే పద్ధతిలో కమిషనర్ రాశాడు, ఈయన అన్ని రకాలుగా నాకు సహకరిస్తాడు, మీరు రిలీఫ్ పంపేంత వరకు ఇతన్ని ఇక్కడనే ఉంచుతాను, ఉంచండి అని చెప్పి రాశాడు. దానికి వాళ్ళు ప్రతిస్పందించి ఏమి ట్రాన్స్ఫర్ చేయలే. అట్లా 89లో ఉండిపోయినాను. 89లో మళ్ళీ పెద్దపల్లికి ట్రాన్స్ఫర్ అయింది. పెద్దపల్లికి వెళ్ళి జాయిన్ అయినా, అక్కడ కృష్ణంరాజు ప్రిన్సిపల్. అప్పటికే ఎగ్జామినేషన్ సెంటర్ లేదు, మరి పిల్లలందరూ ఎక్కడికో కరీంనగర్ వెళ్ళి రాయడం ఎందుకు, ఇక్కడే చేద్దామని ఎగ్జామినేషన్ సెంటర్ ప్రయత్నం చేసి సెంటర్ తెచ్చాం. తెచ్చిన తర్వాత ఫస్ట్ ఎగ్జామినేషన్ అక్కడ కృష్ణంరాజు గారు, మేమందరం కూర్చున్నాం, మరి ఎట్లా కండక్ట్ చేస్తారు ఎగ్జామినేషన్, కాపీ ఏమి ఇస్తారా, పటిష్టంగా మరి కండక్ట్ చేద్దామా అంటే, ఆయన సరే సార్ మీరు ఎట్లా అంటే అట్లా అన్నారు. స్టాఫ్ అందరం కలిసి ఒకటే నిర్ణయం తీసుకున్నాం, స్ట్రిక్ట్గా చేయాలి, మొదటి నుంచే స్ట్రిక్ట్ ఉంటే వాళ్ళు కూడా మంచిగా చదువుకుంటారు అని అట్లా అన్నాం. అదే పద్ధతిలో అక్కడ కూడా ఎగ్జామినేషన్ కండక్ట్ చేశాం. తర్వాత 1996లో ఎస్కేఎన్ఆర్ కళాశాలకు ప్రిన్సిపల్గా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత 1996 వెళ్ళేటప్పటికి అక్కడ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఉన్నారు ఒకరు. ఓపెన్ యూనివర్సిటీ ఎగ్జామ్ జరుగుతున్నాయి, అక్కడ ఎవరు పట్టించుకోలేదండి విద్యార్థుల్ని. అందరూ ఎట్లా పడితే అట్లా ఎగ్జామ్ రాయడం, చుట్టూ తెచ్చుకోవడం ఇవన్నీ ఉండే. నేను వెళ్ళిన తర్వాత దాన్ని కూడా కట్టుబిట్టం చేశాను. సీనియర్ లెక్చరర్స్ని ఒకరి ఇద్దరు ముందు పెట్టుకొని వాళ్ళు పరీక్షలకు వెళ్లే ముందే వాళ్ళని అందరినీ పూర్తిగా చెక్ చేసి ఎటువంటి చిట్టి ఎంబడి లేకుండా చేసి వాళ్ళని హాల్లోకి పంపించి అట్లా పరీక్షలు రాయించాను. అక్కడ కూడా చాలా చక్కగా నిర్వహించడం జరిగింది. అడ్మినిస్ట్రేషన్ విషయంలో కూడా చాలా మంచి పద్ధతిలో ముందుకు వెళ్ళడం జరిగింది. అక్కడ కొంతమంది సిబ్బందికి తమ యొక్క జీతాల సమస్య ఒకటి ఉండే, ఫిక్సేషన్ కాకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. అవన్నీ కూడా వరంగల్లో ఉన్నటువంటి ఆర్జేడీకి వివరణాత్మకంగా వివరించి వాళ్ళ అప్రూవల్ తీసుకొని వాళ్ళకున్న సమస్యల్ని తీర్చడం జరిగింది.
1: ఇంత సహృదయతో, ఓపికతో, ఎవరికి ఎలా మేలు చేయాలనే దృష్టితో మీరు పనిచేస్తూ పోయిండ్రు. విద్యార్థులు అన్నిసార్లు ఇది హర్షించేవాళ్ళండి.
0: ఎందుకంటే అక్కడ జగిత్యాలకు వెళ్ళిన తర్వాత

0: మాట్లాడ కొంతమంది అంటే కాలేజీలో సరిగా పాఠ చెప్పకుండా బయట ట్యూషన్లు ఇవన్నీ చెప్పుకుంటూ ఉండేవాళ్ళు
1: లెక్చరర్లు.
0: ఆ లెక్చరర్లు ఒకసారి వెళ్ళేసరికి బ్యానర్లు కనబడ్డాయి నాకు. నేను కరీంనగర్లో ఉన్నప్పటికీ జగిత్యాలలో ఉన్న వాళ్ళు కళాశాలకు రాకముందే కళాశాలకు వెళ్ళేవాడిని. అందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి కరీంనగర్ బయలుదేరేవాడిని. నేను వెళ్ళేసరికి బ్యానర్లు కనబడ్డాయి, అవన్నీ వెంబడే తీయించేశాం.
1: ఏం బ్యానర్లు
0: అంటే ఇట్లా ట్యూషన్లు చెప్తున్నారు, పాఠాలు చెప్పడం లేదు అనే బ్యానర్లు కనబడితే వాటిని తీసేయించి వెంబడే సాయంత్రం మీటింగ్ పెట్టి వాళ్ళని పిలిపించి ఒంటరిగా ఇది మంచి పద్ధతి కాదు, నేను హర్షించను, ఎప్పుడు కూడా మిమ్మల్ని వెనకేసుకొని రాను, మీరు మాత్రం ఖచ్చితంగా కళాశాలలో మీకున్న క్లాసులు మీ టైం ప్రకారంగా కళాశాలకు రావాలి, క్లాసులు తీసుకోవాలి, కళాశాల టైం అయిపోయిన తర్వాత వెళ్ళాలి, ఆ తర్వాత మీరు ఏం చేస్తారో నాకు అవసరం లేదు అని చెప్పిన తర్వాత అందరూ మళ్ళా సరిగా తమ వర్క్ను చేయడం ఇవన్నీ జరిగినాయి. అట్లా కూడా ఒక సంస్కరణ వచ్చేసింది. పిల్లల్లో కానీ అధ్యాపకుల్లో కానీ ఎటువంటి భేదాభిప్రాయం లేదు.
1: మొత్తం మీద సంతృప్తికరంగా మీ అధ్యాపన ఉద్యోగ జీవితం నిర్వహించుకోగలిగింది.
0: ఏ పనైనా కూడా మీరు గమనించండి, నాయకుడు ఇట్లా చేస్తే ఎటువంటి పద్ధతిలో ఉంటే మిగతా వాళ్ళు కూడా అట్లా ఉంటారు. యథారాజతత్వ ప్రజాన ఉంది కదా. జగిత్యాలలో మీటింగ్ అయిపోయింది, అంటే యానివర్సరీ మీటింగ్ అయిన తర్వాత కుర్చీలు బల్లలన్నీ బయటనే ఉన్నాయి. ఏమి మరి ఇట్లా ఉంటే సరిపోతుందా అంటే లేదు సార్, తెల్లారవరిసి కొన్ని మాయమైపోతే ఎవరైనా ఎత్తుకపోతారు, మరి ఎట్లనే ఆ లోపల ఎట్లా ఇద్దాం అంటే ఎట్లా సార్ ఇప్పుడు ఎవరేస్తారు సార్, ఎవరేస్తారు ఏంది మనం ఇద్దాం తీయని నేనే మొదలు ఒక బెంచ్ పట్టుకుని నేను ఇంకొక అధ్యాపకులు లోపల పెట్టేసాను. అప్పుడు పిల్లలు అధ్యాపకులు తర్వాత అక్కడ ఉన్నటువంటి అటెండర్లు అందరు కలిసి ఒక గంట గంటన్నర లోపల పడేసారు. ఇవన్నీ ఏంటంటే సొంతంగా మనం చెయ్యాలి, మనం చేసి చూపిస్తే దాన్ని మిగతా వాళ్ళు అనుసరిస్తారు, మనం ఉండి చెప్పితే కాదు. అది నాకు జీవితంలో వచ్చినటువంటి అనుభవం.
1: చాలా బాగా చెప్తున్నారు.
0: ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఒక సంవత్సరం పనిచేశా ప్రిన్సిపల్గా
1: రిటైర్మెంట్
0: ముందు. అక్కడ కూడా ఇటువంటి విభేదాలు ఉన్నటువంటి స్టాఫ్ ఉండేవాళ్ళు, అయినా అందరినీ కలుపుకొని పోయేవాడిని, ప్రతి వాళ్ళను ఎవరిని వేరుగా చూడకుండా, తెలుసు మనకు ఇతడు మనకు వ్యతిరేకే అని, అయినా కూడా అతన్ని మనలోకి తీసుకొని మనలో కలుపుకొని ఎటువంటి భేదభావం లేకుండా కళాశాలకు అందరూ ఉపయోగపడేలాగా అట్లా చేయడం జరిగింది, వాళ్ళతో పని తీసుకోవడం జరిగింది.
1: సరే, 1998లో మీరు రిటైర్ అయ్యారు, ఇప్పుడు మీ వయసు 79 సంవత్సరాలు. అయినా ఇంత ఆరోగ్యంగా కనిపిస్తూ ఉన్నారు, మీ జ్ఞాపక శక్తి మీ ఆలోచన శక్తి అసలు ఏమాత్రం దాంట్లో తరుగుదల అనేది లేకుండా మీరు ఉండగలుగుతున్నారు, దీని వెనుక ఏంటి రహస్యం?
0: ఒకటండి, మొదటి నుంచి కష్టపడ్డాను, మైళ్ళ కొద్దీ నడిచి చదువుకున్నా, తర్వాత ఎటువంటి దురాలోచన లేకుండా ఒక మంచి ధ్యేయాన్ని పెట్టుకొని దాన్ని అనుసరిస్తూ చదువుకోవడం, అదే ధ్యేయంతో ముందుకు వెళ్ళడం, ఒక మంచి లెక్చరర్ను చూసి లెక్చరర్ కావాలి అనేటటువంటి ధ్యేయంతో ముందుకు వెళ్ళడం, ఇటువంటివన్నీ జరిగినాయి. తర్వాత మా తల్లిదండ్రులు కూడా వాళ్ళు పూర్తి సహకారం ఇచ్చారు. మానసికమైనటువంటి ఆందోళన ఏమాత్రం లేదండి నాకు, ఇప్పటికీ కూడా ఏం లేదు. ఎప్పుడైతే మనిషి ఆలోచనలో పడతాడో తన యొక్క సంయమనాన్ని కోల్పోతాడు,
1: రందిలో పడితే.
0: తర్వాత వ్యక్తికి ఓపిక చాలా అవసరం. కోపం అనేది మంచిది కాదు, కోపం అనేది అగ్ని లాంటిది, అది వ్యక్తిని దహింపజేస్తుంది. ఉత్తముల కోపం ఎటువంటిది అంటే గడ్డి మంట లాంటిది, ఒకేసారి గుప్పు మంటది చప్పున చల్లారిపోద్ది. కోపము అగ్ని కంటే విషాని కంటే కూడా దారుణమైంది అని నన్నే చెప్పడం జరిగింది. నేను చాలా వరకు 99% ప్రశాంతంగా ఉంటా, ఎప్పుడు కోపం రాదు నాకు అసలు.
1: మీ కావ్యాల అధ్యయనం వల్ల మీరు చాలా చక్కగా వంట పట్టించుకున్నారు, చిన్నప్పటి అనుభవాలు కూడా ఉన్నాయి. కావ్యాల్లో సద్గుణాలు ఏమిటి అనే విషయం కావ్య పఠనం నుంచి నేర్చుకున్నారు.
0: ఒక మంచి దృక్పథం అనేది వ్యక్తికి ఉండాలండి.
1: సరే, 1998లో రిటైర్ అయిన తర్వాత మరి ఖాళీగా ఉండలేరు కదా మీరు, ఏం చేసిండ్రు?
0: రిటైర్ అయినప్పుడు ఒక విద్యార్థి కామెడీ చేశాడు నా గురించి, అది ఒకటి చెప్తాను. రిటైర్ సభ లోపల అందరూ మాట్లాడుతున్నారు, పిల్లలు మాట్లాడుతున్నారు, మాట్లాడుతున్నప్పుడు ఒక విద్యార్థి వచ్చి నేను ఒక విషయం చెప్తాను సార్ అన్నాడు. అంటే చెప్పబోయా అన్న, ఇక్కడ నరసింహరావు గారు ప్రిన్సిపల్గా రిటైర్ అయిన తర్వాత ఎస్ఆర్ఆర్ కళాశాలలో ప్రిన్సిపల్ లేడు, మరి ఎవరు వస్తే బాగుంటుంది అని ఆలోచనలో ఉన్నారు. అటువంటి సందర్భం లోపల స్వర్గలోకంలో ఒక మీటింగ్ జరిగింది,

0: వెళ్ళడం జరిగింది. 2000-2001లో ఆల్ ఫోర్స్ మెల్స్ డిగ్రీ కాలేజ్ వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి 2000-2001 నుంచి 2018 ఏప్రిల్ వరకు మొత్తానికి 18 సంవత్సరాలు వాళ్లకు అనేక రకాలుగా సలహాలు.
1: రిటైర్డ్ లైఫ్ అంటూ ఏమి లేదు మీకు?
0: లేదు సార్, ఇప్పటికి కూడా నేను రిటైర్ అయినట్టుగా భావించడం లేదు.
1: సరే, ఇప్పుడు ఏ ఉద్యోగం లేకుండా ఉన్నారు, సంపూర్ణ ఆరోగ్యంతో కూడా ఉన్నారు. మరి గతంలో చేసిన మీ పరిశోధన ఆధారంగా కానివ్వండి, మీరు చేసిన అనేక రకాల అధ్యయనాలు, మీరు చదివిన కావ్యాలు, ప్రాచీన సాహిత్యం, వీటి ఆధారంగా కానీ ఇంకేమైనా రాయదలుచుకున్నారా?
0: చేయాల్సిన పని చాలా ఉందండి.
1: చాలా ఉన్నది.
0: చాలా ఉంది.
1: ఏమేమి ఉన్నాయి చెప్పండి.
0: ఎందుకంటే ఇదివరకు ఈ వృత్తిరీత్యా వాళ్ళు చెప్పాల్సినటువంటి పాఠాన్ని పరిధిలో పెట్టుకొని అన్ని భారతం కానివ్వండి, భాగవతం కానివ్వండి, రామాయణం కానివ్వండి, ఇవన్నీ అక్కడక్కడ చదివినవే ఉన్నాయి. ఏ టు జెడ్ చదివినటువంటివి లేవు. మన చరిత్ర అంటే మొత్తం చదివినాను, వసు చరిత్ర చదివాను, తర్వాత ఈ ఆముక్తమాలేదు లాంటివి చదివాను.
1: ఈ ఇతిహాసాలు మొత్తం చదవాలని ఉంది మీకు?
0: చదవాలి, అవన్నీ కూడా సమగ్రంగా చదవాలి. చదివి దాంట్లో ఉన్నటువంటి అంశాలు ఏమైనా చెప్పదలుచుకుంటే వాటిని
1: చెప్పాలి,
0: ఇతరులు చెప్పాలి. మరి ఆ ధర్మాన్ని చెప్పకపోతే ఎట్లా?
1: చాలా పెద్ద పని పెట్టుకున్నారు.
0: తర్వాత కొన్ని బుక్స్ ఇతరులు ఇచ్చినవి ఉన్నాయి, అవి కూడా చదవకుండా కొన్ని సగంధాలు పడేసినవి ఉన్నాయి. ప్రధానమైనటువంటి ధ్యేయం నా యొక్క వర్క్ ఏంటంటే ఈ పుస్తకాలను చదవడం,
1: అధ్యయనం
0: చేసి దానికి సంబంధించినటువంటి అంశాలు ఏమైనా కొన్ని కొన్ని ఉంటే, మరి నలుగురికి ఉపయోగపడేవి ఉంటే వాటిని మనం ప్రచురింపజేయాలి, వాళ్ళకు అందజేయాలి.
1: చివరిగా మీ శ్రీమతి గారేమో కొంత చిన్న వయసులోనే వారు కాలధర్మం చెందారు కదా, ప్రమాదం జరిగింది. ఆ తర్వాత పిల్లలను మీరే, అంటే ఒకరిద్దరు పిల్లలకు పెళ్ళిళ్ళైనా మిగతా పిల్లలను మీరే ఒక్క చేతి మీదుగా పెంచారు. పిల్లలందరూ ఏమేమి చేస్తున్నారు, వాళ్ళ వివరాలు చెప్పండి.
0: మా మిస్సెస్ నిజంగా అర్ధనారీశ్వరే, అంటే సగం అర్ధ శరీరము అర్ధాంగి అని చెప్పవచ్చు మనం. అంటే ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా విభేదించడం కానీ తర్వాత బాధపడడం కానీ ఏమి లేదు. అన్యోన్యంగా కలిసి ఉండేవాళ్ళం మేము. మొట్టమొదట ఇద్దరు కొడుకులు, తర్వాత అమ్మాయి, తర్వాత మళ్ళీ కొడుకు, నలుగురు సంతానం నాకు. మొదట అబ్బాయి రామగోపాల్ రెడ్డి, ఆయన కార్పొరేషన్ బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తున్నాడు. రెండవ అతను విజయపాల్ రెడ్డి, ఆయన వార్డెన్గా పనిచేస్తున్నాడు. మా మిస్సెస్ చనిపోయే నాటికే వీళ్ళిద్దరు ఉద్యోగస్తులు. వీళ్ళు కూడా నా పైరవి లాంటివి ఏమి లేవండి, ఏ విషయంలో పైరవి చేయలే ఉద్యోగం రీత్యా. వాళ్ళే డిగ్రీ అయిన తర్వాత డిఆర్ఎస్బి ఉన్నాయి కదా, బ్యాంకు పరీక్షలు ఇవన్నీ రాసి మొట్టమొదటి ఇక్కడ మామిడ ప్రాంతంలో పనిచేశాడు గ్రామీణ బ్యాంకులో, తర్వాత బిఎస్ఆర్బి దాటి రాసి మళ్ళీ కార్పొరేషన్ బ్యాంకులో బెలుగుప్పలో చేరాడు అనంతపూర్. ఈ రెండవ తనేమో టీచర్ ట్రైనింగ్ చేసి తెలుగు పండిట్ చేసి డిగ్రీ పూర్తి చేసి ఆ తర్వాత వాడినగా విమ్లవాడలో మొట్టమొదటి ఉద్యోగం. ఇట్లా ఆ రకంగా తను ఉద్యోగం, సర్కారు ఉద్యోగం చేస్తున్నాడు. అమ్మాయి ఆమె టీచరు, ఇప్పుడు ఆమె వెదిర కరీంనగర్ జిల్లా వెదిర గ్రామంలో టీచర్గా పనిచేస్తుంది, స్కూల్ అసిస్టెంట్గా. మా అల్లుడేమో ఎల్ఐసిలో చేస్తున్నాడు, హయ్యర్ గ్రేడ్ అసిస్టెంట్గా. ఈ రెండో అబ్బాయి మా ఇంటి పక్కనే ఇల్లు కట్టుకున్నాడు. పెద్ద ఆయన వరంగల్లో ఇల్లు కట్టుకున్నాడు, అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన ఇద్దరు పిల్లలలో పెద్ద ఆయనకు మ్యారేజ్ అయింది, ఆయన బీటెక్ చేసి ఉద్యోగం.
1: మనమడు గురించి చెప్తున్నాను.
0: మనమడు రెండో మనమడేమో అమెరికాలో ఉన్నాడు, పెద్ద ఆయన కొడుకులు ఇద్దరు. రెండో ఆయన పెద్దమ్మాయి ఎంబీఏ చేసింది, హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నారు. చిన్నమ్మాయి బీఆర్టిక్ థర్డ్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్ ఇప్పుడు ఈ సంవత్సరం అయిపోతుంది. రెండో అబ్బాయి శ్రీధర్ రెడ్డి, ఆయన రిలయన్స్ దాంట్లో పనిచేశాడు మొన్న కనుక, ఇప్పుడు బజాజ్ అలియనాస్ లైఫ్లో పనిచేస్తున్నాడు వరంగల్లో. ఆ పెద్ద కొడుకు బీటెక్ సెకండ్ ఇయర్ గీతం యూనివర్సిటీ లోపల.
1: మూడో అబ్బాయి
0: కొడుకు. అమ్మాయి ఏమో ఇప్పుడు బీవీఆర్టీ దాంట్లో ఫస్ట్ ఇయర్ చదువుతుంది బీటెక్. మా అమ్మాయికి బిడ్డ, ఆమె ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది.
1: మరి మనవలు మనవరాలు అందరూ ఏడాదికి ఒకటి రెండు సార్లు మిమ్మల్ని వచ్చి కలుస్తుంటారా? మీరు
0: అందరం కలిసి ఉంటాము.
1: ఏ పండుగకు కలుస్తాము?
0: అన్ని పండుగలకు దాదాపు కలుస్తాము. కాకపోతే ఒకరిద్దరు రారన్నట, ఆ టైంకు వీలు కాక వాళ్ళు రాకపోతే ఇంకోటి పండుగకు వస్తారు. మొత్తానికి మా కుటుంబం అంతా కూడా మంచి అన్యోన్యంగా ఉంటది, ఎటువంటి పురపచ్చాలు లేవు, ప్రశాంతమైనటువంటి జీవితం వాళ్ళది నాది కూడా.
1: బాగుంది. 79 ఏళ్ల వయసులో ఇంత ప్రశాంతంగా, ఇంత సహృదయంతో, ఆలోచనతో, పూర్తి జ్ఞాపక శక్తితో అందరినీ రంజింపజేసేలా మాట్లాడుతూ జీవితాన్ని నిర్వహించుకోగలుగుతున్నారు, ఇదే చాలా పెద్ద అదృష్టం. ఆకాశవాణి 32వ వార్షికోత్సవ సందర్భంగా కరీంనగర్

0: నుంచి వచ్చి ఇంత వివరంగా విశదంగా మీ అనుభవాలు, ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలను మీరు సేకరించి ప్రచురించిన గొప్ప ప్రయత్నం ఏదైతే ఉందో అది ఎట్లా నిర్వహించిండ్రు, పుస్తకాలు ఎట్లా ప్రచురించిండ్రు, వాటిలోని విశేషాలు ఇవన్నీ కూడా చాలా వివరంగా చెప్పిండ్రు. రకరకాల అనుభవాలు మీరు జీవితంలో చూసినవి చాలా అనురక్తితో వాటన్నింటినీ గుర్తు చేసుకుని ఇక్కడ మా శ్రోతలతో పంచుకున్నారు. మీతో మాట్లాడటం, మిమ్మల్ని వినడం ఒక గొప్ప అనుభవం.
1: ఈ సందర్భంగా మీకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే ఈ ఆదిలాబాద్లో పనిచేసి వెళ్ళిపోయిన తర్వాత చాలా గొప్ప అనుబంధం ఉన్నటువంటి ఆదిలాబాద్కి ఎప్పుడు రాలే, ఇంత సమయం గడపలు. మీ కారణంగా, మీ ఆకాశవాణి కారణంగానే మళ్ళీ ఇక్కడికి వచ్చే అదృష్టం కలిగింది. ఇది ఒక రకమైనటువంటి పురస్కారం అనుకోండి దానికి. అటువంటి గుర్తింపును తెచ్చిపెట్టినటువంటి ఆదిలాబాద్కు మీరు నన్ను ఆహ్వానించి
0: సరే
1: సన్మానం చేసినందులకు మరోమారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
0: మీరు రావటం మా అదృష్టం. మీ ద్వారా మీరు ఈ ఆకాశవాణి కేంద్రం ఏర్పరచక ముందే రికార్డు చేసిన ఒక 150 దాకా పాటలు, ఆడియో రికార్డింగ్లు, అవి ఆకాశవాణి భాండాగారానికి దక్కటం ఇది కూడా ఒక గొప్ప అదృష్టం. చాలా విలువైన పాటలు ఇక్కడి సంస్కృతికి సంబంధించినవి మా భాండాగారిని చేరిని వాటిని మళ్ళీ ప్రజలకు వినిపించే అవకాశం రేడియో ద్వారా మాకు కలుగుతూ ఉన్నది. అప్పట్లో పాడిన ఆ గాయకులు ఈ పాటలు ఇంతకాలం భద్రంగా ఉంటాయి, వాళ్ల పిల్లలు వాళ్ల మనమలు వీటిని వినగలుగుతారని ఎప్పుడు అనుకుని ఉండరు
1: అనుకున్నారు.
0: కానీ వాటిని మీరు అంత జాగ్రత్తగా భద్రపరచడం వల్లనే వీలైంది. చాలా మంచి క్వాలిటీతో రికార్డు చేసిన పాటలవి. చాలా ధన్యవాదాలు నారాయణ రెడ్డి.
1: ధన్యవాదాలు.
2: ఇప్పటిదాకా మీరు ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలు మాండలికాలపై పరిశోధన చేసిన మాదాడి నారాయణ రెడ్డితో ముచ్చట 9వ చివరి భాగం ఇన్నారు. ఈ ముచ్చట పెట్టింది సుమనస్పతి రెడ్డి.
3: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
4: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
2: తెలంగాణ యాసభాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు అంబటాల సంగతులు. ఇయ్యాళ్ళ కార్గిల్ విజయ్ దివస్ ను జరుపుకుంటున్నారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశ రక్షణ కోసం సరిహద్దుల్లోనూ రక్షించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకునే రోజు ఇయ్యాళ్ళ. భారత సైనికుల ధైర్య సాహసాలను గుర్తు చేసుకునే రోజు. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం సాధించిన చారిత్రక విజయానికి గుర్తుగా ఆ యుద్ధంలో ప్రాణాలను అర్పించిన వీర జవాన్ల త్యాగాలను స్మరించుకుంటూ ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూలై 26వ తేదీన జరుపుకుంటున్నారు. ఈ ఏడు 27వ వార్షికోత్సవం. 1999లో జమ్మూకాశ్మీర్లోని కార్గిల్ పర్వత ప్రాంతంలో 2 నెలల పాటు భీకరమైన యుద్ధం జరిగింది. -డిగ్రీల ఉష్ణోగ్రతలు, ఊపిరి ఆడని పరిస్థితుల్లో కూడా మన భారత సైనికులు పాకిస్తాన్ చొరబాటులను తరిమికొట్టిండ్రు. జూలై 26న భారతదేశ త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగిరింది. అగు అప్పట్నుంచి ప్రతి సంవత్సరం ఈ రోజును సైనిక శౌర్యానికి ప్రతీకగా కార్గిల్ విజయ్ దివస్ పేరిట యావత్ దేశమంతటా జరుపుకుంటున్నారు.

0: తెలంగాణ రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు అంబటాల సంగతులు. కార్యక్రమంలో ఇప్పుడు అకాడి బోనాలు. రచయిత పాత్రికేయుడు మంగారపు రమేష్ యాదవ్ ప్రసంగం వింటారు. ఆషాఢమాసంలా తెలంగాణ అంతటా వైభవంగా జరుపుకునే సంప్రదాయ ఉత్సవం బోనాలు. గ్రామ దేవతలకు నైవేద్యం సమర్పించి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి ఈ పండుగను జరుపుకుంటారు. అయితే ఈ బోనాల పండుగను జరుపుకోవడంలో ఆదిలాబాద్ ప్రాంతంలో కూడా కొంత వైవిధ్యం మనకు కనిపిస్తుంది. అట్లాంటి బోనాల పండుగ తీరుతెన్నులను గురించి అచ్చమైన తెలంగాణ యాసలో తన ప్రసంగం ద్వారా వివరిస్తున్నారు. ఈ ప్రసంగంలో రమేష్ యాదవ్, ఇప్పుడు విందాం.
3: ఆషాఢం ఆహ్లాదకర వాతావరణం, ఆకాశంలో కనిపించేటి నల్లటి తెప్పలు అనేటి మేఘాలు, గా తెప్పల నుంచి కింద ధూపతోని ఉన్న లోకంలో కురిసేటి ఆన అమృతధారలు, కాగి కాగి ఉన్న భూమి సల్లవడి సుగంధ మట్టి వాసనలు, చేన్ల దూరలు అడి యాగంతంలా మర్రా పచ్చగ మారేటి చెట్టు చేమ, ఎండిపోయిన ఆగులు చెరువులల్లా జలకల. మొన్ననే మెరుగు బోనాలు అయిపోయినాయి, ఇప్పుడు ఆషాఢ బోనాలు. పల్లె పట్నం అనిగాక ఎటు చూసినా అదే సందడి. గ్రామదేవతలు పోచమ్మ, మైసమ్మ, ముత్యాలమ్మ దగ్గులవ్వలకు తరాల ఆచారం ప్రకారం నేకితోని సాంప్రదాయబద్ధ బోనాలు. గ్రామమంటే పల్లెనే కాదు, పట్నమని కూడా అర్థమున్నది. గ్రామాలని అంటే పిల్ల, పాప, ముసలి, ముతక, గొడ్డు, గోదా అందరినీ, అన్నిటినీ సుఖంగా నొప్పి రోగం లేకుండా కాపాడాలని తల్లులకు మొక్కి నైవేద్యాల తీరు బోనాలీసుడు. పల్లెల పోచవ నుంచి పెద్ద క్షేత్రాలు ఉజ్జయిని మహంకాళి తల్లిదాకా అంతటా బోనాలే. జాగలు రూపాలు వేరై ఉండొచ్చుగని జగన్మాత స్వరూపం ఒక్కటే అంటారు పండితులు. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా యడ్లాపురం జిల్లాల బోనాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. యడ్లాపురం జిల్లాల పెనుగంగ ఒడ్డుకు ఉన్న ఒక గ్రామంలో అగ్గో బోనాల సందడి. తెల్లారుజామటనే ఊరు నిద్రలేసింది. పండుగ కల అరేకు ఇల్లు ముంగాట అలుకూతలు అనేటి కల్లాపి తీరు తీర్ల ముగ్గులు ముత్తైదువలు తానాలు చేసి మడితోని బోనాలు వండుతున్నారు. తొగరి గుడాలు ఉడుకుతున్నాయి, గా పక్క జొన్న పిండితోని కుడుములు చేస్తున్నారు. ఇండ్లల్లా కొందరు ఆవుల కొట్టాలల్లా. అంతటా గారెలప్పాల కమ్మటి ఆసనలు. గా ఊరి మంద పోచవ్వ, పెద్ద పోచవ్వ పెద్ద యాప చెట్ల కింద మహిళలు నిలబడి ఉన్నారు. చేతులల్లా పూజలీళ్ల గడువలు, చేతుల బోనం, ఆరతి, రాగి పూజ పల్లెలు అనేటి తట్లు, డప్పులు, బాజల నాజు. పొచ్చవ డప్పు బాజనాజు ప్రత్యేకంగా ఉంటది. జడుగులిక్ జడుగులిక్ జడుగులిక్ డప్పు కోలకు తగ్గట్టు హనుమన్లు బాజవాడుతున్నాడు. పొచ్చవ గుడిలకు త్యాపకు 5-6 పోయి బోనమేసి అవతలికస్తున్నారు. దేవి లక్ష్మీ పొచ్చక్క గంగమ్మ ఇట్లా అందరూ గుడిల పొచ్చవ్వ తల్లి పాదాల కాడ సాష్టాంగబడి మొక్కుతున్నారు. తల్లి ఊరును సల్లగజుడు, కాల్జేతు సుఖంగా ఉండాలా, పాడి పంట మంచిగుండాలా, ఆనదేవుడు దయజూడాలనుకుంటా మురవెట్టుకుంటున్నారు. రాగి గడవల నీళ్లతోని పూజ సురియేస్తున్నారు. తల్లికి పసుపు కుంకుమ పెట్టి భక్తితోని శ్రద్ధతోని అన్నం పెరుగు కుడుములు గుడాలు సోవ మోదుగాకుల వెట్టి తల్లికి సమర్పిస్తున్నారు. ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తున్నారు. గుగ్గిలం పొగ కమ్ముకున్నది. అరే మంచిగా మొక్కు అని పిల్లగాన్లతోని మొక్కిపిచ్చి బొట్టు పెడుతున్నారు. ఆలుసుక తల్లి పాదాల కాడి జాగల నుంచి ఏలితోని బొట్టు తీసి నుదుటికి ఇష్టంగా దిద్దుకుంటున్నారు. గడవల నీళ్లు ఆరగిచ్చి మొక్కుతున్నారు. ఇండ్లల్లా ముసలోళ్ళు మొగోళ్ళు బోయినాలకు ఎదురు చూస్తున్నారు. గని ఇంకా మైసవ్వ ముత్యాలవ్వ దగ్గులవ్వ ఇంకా కొన్ని ఊళ్ళల్లా బద్దిపోచవ్వ సల్లపోచవ్వ తల్లులున్నారు. గా గుడులల్ల సుఖ బోనాలు సమర్పించాలి గదా. మీద మొగులైతున్నట్లే కనిపిస్తున్నది, కింద కొంచెం ఎండ బోనాలు గదా. కాళ్లకు చెప్పులేసుకోరు. ముత్యాలవ్వ ఊరవతల రాగి చెట్టు పక్కకు చిన్న టీన్రేకుల గుడిల ఉన్నది. గ్రామంలో ఎటు చూసినా బోనాలేయ ఒయటోళ్ళు, ఏసి ఇండ్లకు వచ్చేటోళ్ళు. గ్రామదేవతలు పొచ్చవ్వ ముత్యాలవ్వ పేర్లే మస్తు ఉంటాయి జిల్లాల. ఇక ఆషాఢం బోనాల ఎల్లలా కొంచెం అటిటుగా ఏరువాక పున్నం, వట సావిత్రి పున్నం, గంగ నైవేద్యాలు, సత్యనారాయణ కథలు, ఇట్లా రైతుకే కాదు అందరికీ ఒక కొత్త శక్తి ఉత్సాహం ఇచ్చేటి ఆషాఢంలా పూజా భావనలు ఎక్కనే యౌసంలా కలనే. యౌసంల మొట్టమొదటి కీలక ఘట్టం విత్తనాలు వేసేటి పనులు. మర్రా తప్పిపోయిన జాగల పొరెలు వెట్టుడు. సంప్రదాయ యౌసంలా ఎడ్లు అరకతోటి సర్తెలతోటి జొన్నవోసుడు. ఆధునిక యౌసం పద్ధతిలా ట్రాక్టర్ల మిషన్లతోటి ఇత్నాలేసుడు. ముత్యాలవ్వ గుడికి కొంచెం దూరంలో బుడగుట్ట. గుట్ట అంచుకు అల్ల నేరేడి పండ్లు నల్లగా మెరుస్తా ఉంటే పిల్లగాన్లు అటు ఉరుకుతున్నారు. తల్లులు అవ్వలు బెదిరిస్తున్నారు. గా బాజుకు చినగంగ చేన్ల మొలిచిన పత్తి సాళ్లల్లా మందు వస్తున్నారు. ఇటు బోనాలు కొనసాగుతనే ఉన్నాయి. హనుమాన్ల గుడి నుంచి జేగంట సప్పుడి నస్తున్నది. రాత్రి పగలు గ్రామాన్ని కంటికి రెప్పతీరు కాపాడేటి గ్రామదేవతలు భక్తితోని ఆడపడుచులు సమర్పిస్తున్న బోనాలు స్వీకరిస్తున్నట్లు అనిపిస్తుంది.

0: కనిపిస్తున్నది. పొచ్చెవంటే లగ్గాలు మూర్తాలు మొక్కులకు అన్నిటికీ దగ్గరనే ఉండేటి తల్లి అని నమ్ముతమూ నమ్ముతరు. మంద పోచెవ్వ ఊరు ఉమ్మడి పండుగ బోనాల తీరే. ఇంట్లో పానాలు మంచిగా లేకుంటే పొచ్చెవ్వకు సల్లవరుసుడు ఉంటది. ఇక ఎంటికల పొచ్చెవ్వలా తాగుడు తినుడు మాట అటుంచితే చుట్టాలు మంచి మాటోళ్ళు కలిసినప్పుడు కనిపించేటి ఆత్మీయత అనురాగాలు మాటల్లల్లా చెప్పరాదు. పొచ్చెమ్మ కొత్త విగ్రహం ప్రతిష్టాపన మామూలు మాట కాదు. చేయి తిరిగిన అడ్లగంగరాం నేకితోని తెచ్చిన మొద్దును తొలిచి పొచ్చెమ్మ తయారు చెయ్యాల. మర్ర ప్రతిష్టాపనకు డప్పులు బాజలతోటి గంగారాం తాత ఇంటికి రావాలా. గా విశ్వ బ్రాహ్మణుడికి సారే వేసి దక్షిణ ఇచ్చి ముసుగు తీరు గూన్లోళ్ళ కాక ఉలగప్పినాక ఎడ్ల బండిలా సగౌరవంగా ఎక్కిచ్చి దేవంతుల పెద్దలు గ్రామ పెద్దలు కుల వృత్తులోళ్ళు ఎంట రాంగా అట్ల తీసుకుపోయి వేద మంత్రాల నడుమనే ప్రతిష్ట చెయ్యాల. గీ ఆషాఢ బోనాల ఎల్ల పొచ్చమ్మ గుడికాడ చెట్టు కింద గీ కథ చెప్తున్నాడు పెద్దోళ్ళ పొచ్చన్న తాత ఆడ ఉసుండి ఉన్న జవాన్ పోరగాన్లకు. ఆనదేవుడు కరిణించని ఎల్లలా ఊరుకు ఊరు బిందెలతో నడిచి పెనుగంగకు పోయి ఆడ పూజ చేసి పవిత్ర జలంతోటి డప్పు బాజలతోటి ఊళ్ళో కాస్తారు. పొచ్చవ తల్లికి జలాభిషేకం చేస్తారు. గంగ దగ్గర లేనోళ్ళు ఆగల నుంచి నీళ్లు తెచ్చి తల్లికి అభిషేకం చేస్తారు. అన్నట్టే ఆనలస్తాయి, పంటలు వండుతాయి. భక్తిలా ఆత్మ విశ్వాసం ఉంటది, ధైర్యం ఉంటది, కష్టం చేసే తత్వము ఉంటది. పోచెవ్వ బోనాలనేటి గిరిజన గ్రామాలల్లా ఇంకా ప్రత్యేకంగా కనిపిస్తాయి. గని ఊరన్నంక హనుమాన్లు శివారంల వాగోబదేవర ఎట్లనో పోచెవ్వ ఉండ్రు అంతే.
1: ఇప్పటిదాకా మీరు అకాడి బోనాలు రచయిత పాత్రికేయుడు మంగారపు రమేష్ యాదవ్ ప్రసంగం విన్నారు. ఇంతటితో ఇయలటి అంబటాల సంగతులు కార్యక్రమం సమాప్తం.

0: రేపొద్దుగా ఏడం పావుకి ప్రసారమయ్యే అంబటాల సంగతుల కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన యోగాతో హార్మోన్ల హెచ్చుతగ్గులు, ఋతుక్రమ సమస్యల నివారణ గురించి యోగా శిక్షకులు, ప్రకృతి వైద్య చికిత్సకురాలు డాక్టర్ ఎన్ స్వాతి ప్రసంగం, చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శిలో గమ్య నిర్ధారణ గురించి మనోవిజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు గుసుకుల సత్యనారాయణ ప్రసంగం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 8 గంటలు కావస్తున్నది. మరికొంచెంసేపట్లో సమాచార్ ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది.
1: ఆకాశవాణి సమయం 8 గంటలు, సమాచార ప్రభాత్, అనంతరం మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు.
2: अब 0 रुपए कैसे दूं?
3: ओहो, भूल ही गई थी. अब तो सोलर पैनल लग गए हैं ना, तो जो 4,000 बचे हैं उससे शॉपिंग हो जाए.
4: पक्का. पीएम सूर्य घर मुफ्त बिजली योजना, जुड़ने के लिए रजिस्टर करें pmsuryaghar.gov.in.
5: हर घर सूर्य घर.
6: क्या आप परेशानियों से घिरे हैं? मन भारी है और कोई रास्ता नजर नहीं आ रहा? याद रखिए, समाधान आपके पास है. टेलीमानस के निशुल्क नंबर 14416 पर कॉल करें. कहीं से भी, कभी भी, 24 घंटे यह सुविधा उपलब्ध है. यहाँ आपकी बात सुनी जाती है, समझी जाती है और आपको सही दिशा दी जाती है. आप अकेले नहीं है, मदद बस एक कॉल दूर है.
7: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं फरहत नाज. सरकार के साथ सहमति के बाद कॉकरोच जनता पार्टी ने अपना आंदोलन वापस लिया. धर्मेंद्र प्रधान के इस्तीफे के बाद केंद्रीय मंत्री प्रहलाद जोशी नए शिक्षा मंत्री नियुक्त. सरकार का लोकसभा में लोक परीक्षा अनुचित साधनों की रोकथाम संशोधन विधेयक पेश करेगी. प्रधानमंत्री नरेंद्र मोदी आज 11 बजे मन की बात कार्यक्रम में अपने विचार साझा करेंगे. 1999 के करगिल युद्ध के योद्धाओं के सम्मान में आज करगिल विजय दिवस मनाया जा रहा है. अनाहत सिंह

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరింటున్నారు పుస్తకంతో, చక్కటి తెలుగు సాహిత్య రచనలను వినిపించే కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 16వ భాగంలో కెఎల్ సేగల్ గురించిన విశేషాలు వింటారు. భారతీయ సంగీత విద్వాంసుల జీవిత విశేషాలను వివరాలను పొందుపరిచిన పుస్తకం సంగీత సౌరభాలు. ఈ పుస్తక పఠనాన్ని రచయిత కంఠంలో ధారావాహికగా ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం పుస్తకంతో కార్యక్రమంలో. ఇలాంటి కార్యక్రమంలో ప్రముఖ భారతీయ గాయకుడు నటుడు కుందల్లాల్ సేగల్ జీవిత విశేషాలను ఇంటారు. చదివి వినిపిస్తున్నది సామల రాజవర్ధన్.
2: సంగీత జగత్తులో ఒక శకాన్ని ప్రభావితం చేసిన గాన గంధర్వుడు కెఎల్ సేగల్. అతడు పాడినవి సినిమా పాటలు, గజల్లు, భజనలు అయినప్పటికీ శాస్త్రీయ సంగీతానికి ఏమాత్రం తీసిపోనట్టివేగాక ఆనాటి మేటి శాస్త్రీయ గాయికా గాయకులు అతని అభిమానులంటే ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. తన మధుర గానంతో సంగీతజ్ఞులనేగాక సామాన్యులను సహితం సమ్మోహనపరిచిన స్వరం అతనిది. ఆ తరం గాయకులు కెఎల్ సేగల్ను కాపీ చేసేవారు. అనుకోకుండానే వారి గానంపై సేగల్ ముద్ర కనిపించేది. జగ్మోహన్ అనే గాయకుడు పూర్తిగా సేగల్ను కాపీ చేసేవాడు. ఆ కాలంలోనే పెహ్లీ నజర్ అని ఒక హిందీ చిత్రం వచ్చింది. అందులో దిల్ జల్తా హై తో జల్నే దో, ఆసూ నా బహా ఫర్యాద్ నా కర్ అనే గీతం చాలా ప్రసిద్ధి చెందింది. కానీ ఆ గాయకుని పేరు గోప్యంగా ఉంచినారు. దర్బారీ కానడా రాగంలో విషాద జీరతో సాగిన ఆ గీతాన్ని గానం చేసిందెవరో తెలియక శ్రోతలు తర్కించుకోవటం మొదలుపెట్టినారు. ఆ పాట సేగలే పాడినారని కొందరు, కాదు కాదు సేగల్ కాదనేవారు కొందరు బయలుదేరినారు. కాని చివరికి తేలిందేమిటంటే ఆ పాట పాడింది ముఖేష్ అని. సేగల్ గొంతును కాపీ చేసి సినీ రంగంలోకి అడుగుపెట్టిన ముఖేష్ ఆ తర్వాత తన సొంత గొంతుతోనే ఒక ప్రత్యేక శైలిని ఏర్పాటు చేసుకున్నాడు. మొహమ్మద్ రఫీ శాస్త్రీయ సంగీతాన్ని కిరాణా ఘరానాకు చెందిన ఉస్తాద్ అబ్దుల్ వహీద్ ఖాన్ సాహెబ్ వద్ద నేర్చుకున్నాడు. కనుక ఎంతటి క్లిష్టమైన సంగతులైనా అతి తారసప్తకానికైనా అలవోకగా వెళ్లిపోగలడు. కాని ముఖేష్ అలా కాదు. ముఖేష్కు పరిమితులున్నాయి. ముఖేష్ను కాపీ చేయడం కూడా సులభమే. కనుక ముఖేష్ అభిమానులు అధికమైనారు. ఆదిలాబాదులో ముఖేష్ పాటలు మాత్రమే పాడే గాయకులు చాలామంది ఉన్నారు. కెఎల్ సేగల్ అంటే కుందన్లాల్ సేగల్. 1904 ఏప్రిల్ 11వ తేదీన జమ్మూలో జన్మించిన సేగల్ కంఠం దైవదత్తమైనది. ఎవరి వద్ద సంగీత శిక్షణ పొందలేదు. పూజగదిలో తల్లి పాడుకునే భజనలు వినడంతో అతనిలోని సంగీతాసక్తి జాగృతమైంది. కెఎల్ సేగల్ అన్న రామ్లాల్ సేగల్కు సంగీతం మీద ఆసక్తి ఉన్నందున సంగీతం మాస్టారు ఇంటికి వచ్చి అతనికి సంగీతం నేర్పేవాడు. కుందన్లాల్ సేగల్ కుదురుగా ఒకచోట కూర్చొని ఏ పని చేయడు. కాని అతను ఆడుకుంటూనే అన్నయ్య పాఠాలను విని నేర్చుకునేవాడు. అతని చెవులు ఆ స్వరాలను పసికట్టేవన్నమాట. బడిలో పాఠాలు వినే కంటే ఫకీర్లు, యోగులు, జానపదులు పాడే తత్వాలు, పాటలు వినడమే అతనికిష్టంగా ఉండేది. సేగల్ తండ్రి జమ్మూ కాశ్మీర్ మహారాజా ప్రతాప్ సింగ్ వద్ద తహసీల్దార్గా పనిచేసేవాడు. కనుక సేగల్ తన 12వ ఏటనే రాజదర్బారులో మీరా భజనలు పాడి రాజు మెప్పును పొందినాడు. సేగల్ తన 24 సంవత్సరాల వయసులో ఉద్యోగాన్వేషణ కోసం ఢిల్లీ చేరినాడు. విద్యుత్ శాఖలో కొన్నాళ్లు ఉద్యోగం చేసినాడు. కాని అక్కడా నిలకడగా లేడు. కాన్పూర్, బరేలీ

చిత్రాలకు సైగల్ పాటలు పాడినాడు. అవంత ప్రఖ్యాతి చెందలేదు. కానీ తర్వాత వచ్చిన యహూదీకి లడ్కీ, పూరన్ భగత్, చండీదాస్, రూప్లేఖ, కమరే హయాత్ మొదలైన చిత్రాల ద్వారా సైగల్ పేరు మారుమోగిపోయింది. ఈ చిత్రాలేగాక ప్రైవేటు రికార్డులు, గాలిబ్, జోహ్ మొదలైన ఉర్దూ కవుల గజల్ గానంతో పాటు భజనలు, పంజాబీ, బెంగాలీ గీతాలతో సైగల్ విశ్వరూప ప్రదర్శన ఆవిష్కృతమైంది. ఇవన్నీ ఒకెత్తైతే సైగల్ నటించి పాడిన చిత్రం దేవదాసు ఒకెత్తు. ప్రఖ్యాత బెంగాలీ రచయిత శరశ్చంద్ర చటర్జీ నవల దేవదాసు. ఆ చిత్రంలో పార్వతిగా నటించింది ఆనాటి మేటి బెంగాలీ నటి జమున. ఆర్సి బోరాల్ సంగీత దర్శకత్వంలో బిఎన్ సర్కార్ తమ న్యూ థియేటర్స్ బ్యానర్పై విడుదల చేసినాడు. అందులో బాలం ఆయు బసోమురే మన్మే అనే పాట, దుఃఖకే అబుదిన్ బీతత్ నాహి అనే పాటలు చాలా ప్రసిద్ధి చెందినాయి. ఆర్సి బోరాల్ సంగీతం మృదుమధురంగా సాగుతుంది. అతని పూర్తి పేరు రాయచంద్ర బోరాల్. ఈ బోరాల్ వద్ద న్యూ థియేటర్స్లో మన సాలూరి రాజేశ్వరరావు గారు కొన్నాళ్ళు అసిస్టెంట్గా పనిచేసి వచ్చినారు. కనుక రాజేశ్వరరావు గారు కట్టిన బాణీలు ఆర్సి బోరాల్ బాణీలే అని చక్కగా గుర్తుపట్టవచ్చు. ముఖ్యంగా మల్లీశ్వరి చిత్రంలోని పాటలు. పరుగులు తీయాలి అని సాగిన గీతం నౌషాద్ స్వరపర్చిన నూర్జహాన్ సురేంద్ర పాడిన అన్మోల్ ఘడీ చిత్రంలోని పాటల బాణీల ఛాయలు కూడా కనిపిస్తాయి. ఈ మధ్య వచ్చిన ఫిదా చిత్రంలో ఒక పాట మొదలు కావడం కూడా ఈ స్వరాలతోనే అనేది గమనించాలి. అయితే సైగల్ కాలంలో మహామహులైన గాయికా గాయకులు ఎందరో ఉన్నారు. మాస్టర్ నిస్సార్, కజ్జన్బాయి, మాస్టర్ భగవాన్ దాస్, గౌహర్బాయి, పంకజ్ మలిక్, కేసీడే, కానందేవి, ఉమాశిషి, జొహరాబాయి అంబాలావాలి వంటి మేటి గాయికా గాయకులు ఉండేవారు. అయినప్పటికీ ప్రజల్లో సైగల్ అంటేనే ఒక రకమైన ఆరాధనాభావం ఉండేది. పంకజ్ మలిక్, కేసీడే, ఉమాశిషి వంటి వారితో కలిసి పాడిన బృందగానం దునియా రంగ్ రంగీలే బాబా, దునియా రంగ్ రంగీలే అనే పాటను ఎవరైనా మర్చిపోగలరా? ధర్తీమాత చిత్రంలోనిది ఈ పాట. ప్రఖ్యాత పార్శ్వగాయిక లతా మంగేష్కర్కు సైగల్ పాటలంటే చాలా అభిమానం. ఆమె తండ్రి ప్రఖ్యాత మరాఠీ నట గాయకుడు మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ రోజూ రాత్రి తమ కూతుళ్లను నిద్రపుచ్చుతూ సోజా రాజకుమారి సోజా అనే పాటను పాడేవారని లతా మంగేష్కర్ చెప్పుకునేది. అంటే చిన్ననాటి నుండే ఆమె తండ్రి ఆమెకు సైగల్ పాటలను రుచి చూపినాడన్నమాట. అతడు హిందుస్థానీ సంగీతంలో పెద్ద పేరున్న గాయకుడు, మరాఠీ రంగస్థల నటుడుగా మహారాష్ట్రుల ఆదరాభిమానాలను చూరగొనడమేగాక మాస్టర్ బిరుదును పొందిన పండిత్ దీనానాథ్ మంగేష్కర్ సైగల్ పాడిన పాటను తన్మయత్వంతో పాడుకునేవారంటే సైగల్ గానమాధుర్యం ఎంత గొప్పదో తెలుస్తున్నది. లతా మంగేష్కర్, ఆశా భోంస్లే, ఉషా మంగేష్కర్ వంటి గాయనీమణులను హృదయనాథ్ మంగేష్కర్ వంటి సంగీత దర్శకుణ్ణి మనకందించి దివికేగినారు మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్. హిందుస్థానీ సంగీత మేరు శిఖరం ఆగ్రా ఘరానాకు చెందిన ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్ సాహెబ్కు కూడా సైగల్ పాటలంటే చాలా ఇష్టం. అతన్ని ఆఫ్తాబె మోసఖి అని గౌరవిస్తారు. అంటే సంగీతాకాశంలో సూర్యుని వలె వెలిగిపోయేవారు అన్నమాట. సైగల్ కొన్నాళ్లు ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్ సాహెబ్ను సేవించుకుని కొన్ని రాగాలను క్షుణ్ణంగా నేర్చుకున్నారు. ముఖ్యంగా భైరవీ రాగం. కేఎల్ సైగల్ పాడిన ఠుమ్రీ ఒకటి బహుళ జనాదరణ పొందింది. చివరి లక్నో నవాబు వాజిద్ అలీ షా రాసిన బాబులు మోరా నైహర్ ఛూటో జాయ్ అనే ఠుమ్రీ అది. ఆడబిడ్డను అత్తవారింటికి పంపిన సందర్భం ఆ గీతంలో ఉన్నది. భైరవి రాగంలో బాణీ కట్టబడిన ఆ గీతంలో ఆర్తి ఉన్నది. ఈ ఆర్తి భైరవీరాగ స్వరాల్లోనే ఉంటుంది. ఈ గీతం రికార్డింగ్ సందర్భంలో సైగల్ దుఃఖాన్ని ఆపుకోలేకపోయినాడట. ఆ గీతం పాడబోగా తన కుమార్తె గుర్తుకు వచ్చేదట. అన్నట్లు కుందన్లాల్ సైగల్ భార్య పేరు ఆశారాణి. వారికి ముగ్గురు సంతానం, నీనా బీనా అనే ఇద్దరమ్మాయిలు, మదన్మోహన్ అనే అబ్బాయి.
అంతేగాక

తన సోదరుని కూతురు దుర్గేశనందిని దత్తపుత్రికను చేసుకుని అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు సైగల్. భైరవిరాగంతో ప్రారంభమైన ముచ్చట కొంత పక్కదారి పట్టింది. భైరవిరాగంలో పాడిన ఈ గీతం స్ట్రీట్ సింగర్ చిత్రంలోనిది. అందులో ప్రఖ్యాత గాయిక కానందేవి కూడా పాడింది. ఈ గీతం గానాలాపన అంతా ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్ సాహెబును పోలి ఉంటుంది. సైగల్ కంఠంలో ఉస్తాద్ గాత్రం పారదర్శకంగా వినిపిస్తుందనడానికి ఈ బాబులు మోరా నైహర్ చూటో జాయ్ కాక ఝూలనా ఝూలా అనే మరో గీతం దేవగాంధార రాగంలో వినవచ్చు. ఈ గీతంలో కూడా ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్ సాహెబ్ కనబడతాడు. ఆ విధంగా చూస్తే కుందన్లాల్ సైగల్ ఆగ్రా ఘరానా గాయకుడు అనాలి. ఆ కంఠమే విలక్షణమైనది. అటువంటి స్వరం మరొకరికి రాలేదనటం సత్యదూరం కాదు. ఆ కంఠం విని పరవశించని వారుండరు. సైగల్ పాడిన ప్రతి పాట బంగారమే. అసలు కుందనమంటేనే బంగారం కదా. కుందన్లాల్ స్వరం బంగారు స్వరమే. అతని కంఠం కనకం రోగినట్లుంటుంది. అందుకే అతడు అమర గాయకుడైనాడు. సిలోన్ రేడియో ఈనాటికీ సైగల్కు నివాళులు అర్పిస్తూనే ఉన్నది. ఇంకా ముందు ముందు కూడా ఉంటుంది. ప్రతి ఉదయం 7:30 నుండి 8 వరకు పాత హిందీ సినీ గీతాలు వినిపించే కార్యక్రమంలో చివరికి సైగల్ పాటతో ముగించటం ఆనవాయితీగా మారింది. సైగల్ పాడినాడంటే 8 గడియారాలను కలుపుకోవడం కూడా ఆనవాయితీగానే మిగిలిపోయింది. ప్రముఖ హిందుస్థానీ సంగీత విశ్లేషకులు డాక్టర్ సామల సదాశివ గారు వారి సతీమణి సులోచన గార్లకు రోజూ రేడియోలో పాత సినీ గీతాలతో పాటు సైగల్ పాట వినకపోతే ఆ రోజంతా ఏమీ తోచేది కాదని చెప్పేవారు. అటువంటి అభిమానులెందరో ఉన్నారు సైగల్కు. భరాగోగా ప్రసిద్ధులైన భమిడిపాటి రామగోపాలం గారు సైగల్ పాటలను అచ్చంగా కాపీ చేసేవారు. ఇన్ని రకాలైన అభిమానులను సంపాదించుకున్న సైగల్ 43 మాత్రమే జీవించినాడు. 15 మాత్రమే పాటలు పాడినాడు. 36 చిత్రాల్లో నటించినాడు. 185 పాటలు మాత్రమే పాడినాడు. అందులో 142 సినిమా పాటలైతే 43 ప్రైవేట్ పాటలు. సైగల్ గజల్ గానం కూడా విలక్షణమైనదే. మళ్లీ ఆ విధంగా గజల్లెవరూ పాడలేదు. గజల్ క్వీన్గా ప్రఖ్యాతిగాంచిన బేగం అఖ్తర్కు సైగల్ పాడిన గజల్లంటే చాలా ఇష్టం. అందరికీ మలికాయ ముసుకి బేగం అఖ్తర్ గజల్ గానమంటే ఇష్టమైతే ఆమెకు మాత్రం సైగల్ గజల్లంటే ఇష్టం. సైగల్ నటించిన దేవదాసు అశేష ప్రేక్షకాదరణ పొందింది. ఆ తర్వాత దిలీప్ కుమార్తో కూడా దేవదాసు చిత్రాన్ని రూపొందించినారు. శరస్ సాహిత్యం అన్ని భాషల్లోనికి అనువాదమైంది కనుక తెలుగులోనూ దేవదాసు చిత్రం విజయవంతమైంది. వేదాంతం రాఘవయ్య గారు ఈ చిత్రాన్ని కళాఖండంగా నిర్మించినారు. అశేష ప్రేక్షకాదరణ పొందింది ఈ చిత్రం. సుబ్బరామన్ సంగీతం మృదుమధురంగా సాగింది. చంద్రముఖి కోసం ఆర్ బాలసరస్వతీదేవి గారితో పాడించిన క్షేత్రయ్య పదం ఆ చిత్రానికి కలికి తురాయి వంటిది. క్షేత్రయ్య రాసిన 100 పదాలుండగా ఈ పదాన్ని ఇక్కడ వాడుకోవటం ఔచిత్యంగా ఉన్నది. ఇంత తెలిసియుండి ఈ గుణమేలరా పంతమా మువ్వ గోపాల నాస్వామి. రావు బాలసరస్వతీదేవి గారి కంఠం నుండి జాలువారిన ఈ క్షేత్రయ్య పదంలోని భావమంతా దేవదాసు కథతో ముడివడి ఉండటం గమనించవచ్చు. కుందన్లాల్ సైగల్ పాడిన దేవదాసు పాటలను రెండింటిని ఇంతకు ముందే తెలిపినాను. సైగల్ పాడిన మరికొన్ని ప్రేక్షక శ్రోతల ఆదరాభిమానాలు పొందిన పాటలు ఇలా ఉన్నాయి. మధుకర శ్యాము హమారి చోర్ గమ్ దియే ముస్తఖిల్ ఇత్నా నాజుక్ హై దిల్ ఇక్ బంగ్లా బనీ న్యారా కనూ క్యా యాస్ నిరాస భయి దియా జలా జగమగ జగమగ దోనైనా మతువారి ఐ ఖాతిబే తఖ్దీర్ ముజే ఇతన బతాదే జబ్ దిల్ హి టూట్ గయా చాహ బర్బాద్ కరే మాలూము నథా. ఇంకా చాలా పాటలున్నాయి. గజల్లు భజనలు కూడా ఉన్నాయి. 43 వయస్సులో అంటే 18 జనవరి 1947 కేఎల్ సైగల్ స్వర్గస్థుడైనాడు. హిందీ చిత్రసీమను తనదైన ముద్రతో శాసించిన సైగల్ శకం ముగిసింది. ఎక్కడ వినబడకపోయినా ప్రతిరోజు ఉదయం సరిగ్గా 8 గంటలు

0: పిల్లలకు సైగల్ తన కంఠంతో సిలోన్ రేడియో ద్వారా పలకరిస్తాడు. కాదు కాదు, సైగల్ పాడిన తర్వాతనే గడియారం 8 గంటలను చూపుతుంది. సిలోన్ రేడియో వాళ్లు చేస్తున్న సైగల్ నివాళి అపురూపమైనది. దాన్ని మనందరం ప్రశంసించాలి. ఒక గాయకుని నిర్యాణానంతరం ఈనాటి వరకు అప్రతిహతంగా సాగుతున్న ఈ సంప్రదాయం ఇలాగే ముందుకు సాగాలని కోరుకుందాం. భారత స్వాతంత్ర్యానికి పూర్వంలోనే సైగల్ జీవించి ఉన్నాడు. అదే సైగల్ శకం అయినప్పటికీ ఇంకా స్వాతంత్రం వచ్చిన తరువాత కూడా సైగల్నెవరూ మర్చిపోలేదు. కుందన్లాల్ సైగల్ను భారతదేశానికి పరిచయం చేసిన బిఎన్ సర్కార్ గారు కుందన్లాల్ సైగల్ జీవితాన్ని డాక్యుమెంటరీ చిత్రంగా మలిచి భావితరాలకు అందించి ధన్యుడైనాడు. దాని పేరు అమర్ సైగల్. నిజంగా సైగల్ అమరుడే.
1: ఇప్పటిదాకా మీరు సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 16వ భాగంలో కేఎల్ సైగల్ గురించిన విశేషాలు విన్నారు. రచన పఠనం ఎస్ రాజవర్ధన్. ఇంతటితో ఇయ్యలటి పుస్తకంతో చక్కటి తెలుగు సాహిత్య రచనలను వినిపించే కార్యక్రమం సమాప్తం. మళ్ళా ఈ పుస్తకంతో కార్యక్రమం శుక్ర శనివారాల్లో రాత్రి 9:30, శని ఆదివారాల్లో పొద్దుగల్లా 8:30 ప్రసారమవుతుంది. రేపుదుగల 8:30 కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథల సంపుటి నుంచి పెద్దింటి అశోక్ కుమార్ రాసి చదివి వినిపించిన కథ ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా కార్యక్రమంలో ఇప్పుడు న్యాయశాఖ వారి ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
2: We bring you a talk on environmental justice, public participation and legal remedies by Shubhrajit Goswami, Program Officer, Center for Science and Environment, and Smita Harshal Salve, Senior Legal Consultant, Ministry of Environment, Forest and Climate Change. This talk was part of a webinar conducted by the Department of Justice.
3: कम्युनिटी एक कम्युनिटी जब कोई प्रॉब्लम से जूझते हैं, ये हो सके कि एक खराब एयर क्वालिटी हो या तो उनका पानी का समस्या हो, वो पहले ही तो कोर्ट नहीं जा पाता है. कोर्ट फाइनल स्टेज पे आता है एंड कोर्ट इसलिए लोग जाते हैं क्योंकि कोर्ट पे एक चीज मिलता है जो बहुत बड़े शब्द है हमारा देश में, दैट इज जस्टिस. अब एनवायरमेंट दिन पे दिन जिस तरीके से हमें अदर जस्टिस के साथ साथ कोई क्रिमिनल जस्टिस हो गया, कोई दूसरा जस्टिस भी हो गया, दिन पे दिन हमारा पर्यावरण पे जो प्रेशर है, हमारा एंथ्रोपोजेनिक एक्टिविटी के द्वारा हो गया, क्लाइमेट चेंज के द्वारा हो गया, जो पर्यावरण पे प्रेशर आते जा रहे हैं, उस पे जो कम्युनिटी पर्यावरण के ज़्यादा नज़दीक रहते हैं वो लोग सबसे ज़्यादा इम्पैक्टेड होते हैं. अब एक कोई गाँव के एक कम्युनिटी उसका पानी का तालाब पे जितना डिपेंडेंस है, एक शहर का आदमी का उतना डिपेंडेंस है नहीं. एक जंगल पे एक आदिवासी कम्युनिटी का कोई इंसान पे इसका फॉरेस्ट प्रोडक्ट पे जितना डिपेंडेंस है हमारा उतना नहीं है, वी गेट इट इन सुपरमार्केट. तो ये जो ग्रासरूट कम्युनिटी है, लीगल रेमिडीज की जरूरत उनसे सबसे ज़्यादा है. हमारा बात करने के लिए शहर पे सारे इशूज के लिए जर्नलिस्ट है, मीडिया है, इस पर बात उठाते हैं, उनका बात पहुंचना सबसे ज़्यादा इम्पोर्टेंट है. इतना सारे नेटवर्क ऑफ एग्जिस्टिंग पॉलिसीज हमारे देश पे है, वेटलैंड से लेके जंगल से लेके कोस्टल एरिया से लेके सारे कुछ चीज़ों पे एक रेमिडीज मिलने का ऑप्शन, एक एवेन्यू हमारे देश पे लीगल पॉलिसी के द्वारा खुला गया है. पर जो सबसे इससे इम्पोर्टेंट हो जाता है वो है वो लीगल पॉलिसीज को कैसे कम्युनिकेट क्रिएटिव तरीके से यूज कर सकते. हर प्रॉब्लम के लिए उनके उनको उनका ये पॉसिबिलिटी नहीं है कि वो कोर्ट पे जा पाए, वह उनका ये आधार ना हो, पर जिन जिन के लिए किस किस इशूज पे वो पार्टिसिपेट कर सकते हैं. तो इसके चलते मैं 3 चीज़ों का बात करूंगा. एक एनवायरमेंटल इम्पैक्ट असेसमेंट नोटिफिकेशन, उसके साथ हम एक सीयर्स एक नोटिफिकेशन का भी एक बात करेंगे. ईस्टर्न इंडिया पे बंगाल के सुंदरबन के एरिया पे सीयर्स एक केस कैसे एनजीटी का कोई जजमेंट कुछ परिवर्तन ग्राउंड पे ला सकता है उसके बारे में बात करेंगे. एंड तीसरा हम ये भी बात करेंगे कि ये कम्युनिटी कैसे ये एयर क्वालिटी जैसे बड़े इश्यूज पे पार्टिसिपेट कर सकता है विद द एग्जिस्टिंग फ्रेमवर्क ऑफ लॉ भी है. तो पहले हम शुरू करते हैं ईआई नोटिफिकेशन के बारे में. ईआई नोटिफिकेशन पे जो है

0: सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: You had been listening to a talk on environmental justice, public participation and legal remedies by Shubhrajit Goswami, Program Officer, Center for Science and Environment and Smita Harshal Salve, Senior Legal Consultant, Ministry of Environment, Forest and Climate Change. This talk was part of a webinar conducted by the Department of Justice.
2: ఇప్పటిదాకా మీరు న్యాయ శాఖ వారి ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం రెండవ భాగం విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సింగిడి సినీ గీతాల హరివిల్లు. నింగి నెలను కలుపుతుంది రంగుల హరివిల్లు. శ్రోతలను ఆకాశవాణికి మరింత దగ్గర చేస్తున్నది ఈ పాటల హరివిల్లు. సింగిడి రంగుల తీరంగా తీరొక్క పాటలు, ఆ పాటల నడుమ శ్రోతలు చెప్పే తీరుతీర్ల ముచ్చట్లను కలిపి వినిపించే ఈ కార్యక్రమం ఇప్పటి సంధి 10:00 ప్రసారమవుతుంది. ఈ నడుమలా శ్రోతలు మీకు నచ్చిన, మీరు మెచ్చిన పాటలను వినాలనుకుంటే మాకు ఫోన్ చేసి అడగచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన మా నెంబర్లు అయితే మీ అందరికీ ఎరుకనే. మీరు చేయాల్సిన మా నెంబర్లు 2950081, ఇంకో నెంబర్ 2300081. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీకు నచ్చిన, మీరు మెచ్చిన పాటలను కోరవచ్చు. కార్యక్రమంలో ముందుగా ఆర్య చిత్ర నుంచి సాగర్ సుమంగళి పాడిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతంతో శురు చేద్దాం. సంగీతాన్ని సమకూర్చింది దేవిశ్రీ ప్రసాద్.

0: శ్రోతలు, మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లో కార్యక్రమంలో. ఇప్పుడు మనతో మాట్లాడడానికి బరిగే గట్టన్న గారు కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
1: హలో అన్నయ్య, నమస్కారం. నమస్కారం.
0: నమస్కారం. ఎలా ఉన్నారు గట్టన్న గారు?
1: నేను చాలా సంతోషంగానే ఉన్నామన్నా.
0: ఏం చేస్తున్నారు?
1: మాకు సుస్వాగతం సినిమా నుండి హ్యాపీ హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోగానే పాట కావాలండి.
0: తప్పకుండా వినిపిస్తాం ఈ పాటను. కోరుతున్న శ్రోతలు,
1: ఈ పాట మా కోడలు పరిగె గంగోత్రి వంశీ కోసం డెడికేట్ చేస్తున్నానండి. అట్లనే కోరుకున్న శ్రోతలు ఎర్రగొల్ల రజిత, రవ్వన్న, అజయ్, విజయ్, బరిగె మానస, మాధురి, మయూరి, యువరాజారెడ్డి, కోమల, విశ్వపతి, మాధవ రానక్క, ఉమా, రమేష్, మా హుజరాబాద్ పెద్దపాపేపల్లె దమ్మక్కపేట గ్రామస్తులందరి కోసం సార్.
0: అలాగే మీ అందరి కోసం మీరు అడిగిన పాటను వినిపిస్తాం. వినండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: అట్లనే మన ఆదిలాబాద్ శ్రోతలందరికి ఏకాదశి ద్వాదశి శుభాకాంక్షలు, పండుగ శుభాకాంక్షలు, హైదరాబాద్ బోనాల పండుగ శుభాకాంక్షలు సార్.
0: ధన్యవాదాలు. మీరు వినబోయే ఈ పాట సుస్వాగతం చిత్రం నుంచి పి జయచంద్రన్ మనో పాడినది. షణ్ముఖ శర్మ సాహిత్యానికి ఎస్ఏ రాజ్కుమార్ స్వరకల్పన.

0: சஜ்ஜா பபலா
1: சைபால்
0: நடுவுல தாமரா
1: சைபால்
0: வரத புள்ளா
1: சைபால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சைபால்.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో. ఇప్పుడు మనతో మాట్లాడడానికి నిహారిక గుడిహత్నూర్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో నిహారిక. హలో హలో

हेलो, గుడి హత్నర్ నుంచి నిహారిక ఫోన్ కాల్ చేశాను. మరి కట్ అయినట్టుంది. డాడీ సినిమా నుంచి గుమ్మాడి గుమ్మాడి అనే పాట కావాలి అని ఫోన్ చేసిండ్రు. మరి మాట్లాడకుండానే ఫోన్ లైన్ కట్ అయింది. ఇప్పుడు నిహారిక కోసం డాడీ చిత్రం నుంచి ఈ పాట.

0: మీరు విన్న ఈ పాట డాడీ చిత్రం నుంచి హరిహరన్ పాడినది. సీతారామ శాస్త్రి సాహిత్యానికి ఎస్ఏ రాజ్కుమార్ స్వరకల్పన.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి సరికొత్త

0: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
2: LIC ప్రతి క్షణం మీకు తోడుగా.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते। टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: మనబాసా మనయాసా మన ఎఫ్ఎం. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. శ్రోతలు, ఈ కార్యక్రమం 10:00 ప్రసారమవుతుంది. ఈ నడమల మీకు నచ్చిన, మీరు మెచ్చిన పాటలు వినాలనుకుంటే ఫోన్ చేసి అడగవచ్చు. అందుకోసం మీరు చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 2300081, ఇంకో నంబర్ 2950081. ఈ కార్యక్రమం 10:00 ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ఇప్పుడు ఆకలి రాజ్యం చిత్రం నుంచి ఈ పాట విందాం.

0: ايوه ابوي తననననననననన పదము చేర్చి పాట కూర్చలేదా
1: శభాష్
0: దనిని

0: శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో. ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రోత లైన్ లో ఉన్నారు. మరి ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. హలో, గుడ్ మార్నింగ్ చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు మా శ్రోతలతో పరిచయం చేసుకోండి. ఏం చేస్తుంటారు మీరు హనుమండు గారు? ఇలా ఆదివారం సెలవు ఉండదా మీకు? ఎట్లా ఉన్నాయి ఇప్పుడు పనులు? అవును, పడుతున్నాయి మధ్య మధ్యలో. ఇప్పుడు ఈ మధ్యలో కూడా లేవు, వర్షాల కోసం అంతా కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నామన్నారు కదా, ఇప్పుడు ఇది వానాకాలం దృష్టిలో పెట్టుకొని వర్షాలు పడ్డప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలా, ఒకటి రెండు సూచిస్తారా?
1: అయితే సార్, ఇప్పుడు ఈ వర్షకాలం వల్ల మనం ఎందుకంటే కరెంటుని చాలా దూరంగా ఉండాలి. వచ్చినప్పటికీ అర్థింగ్ అయ్యి స్టార్టర్స్ ఉంటాయి సార్, ఎక్కడంటే రైతులు ఎక్కడైనా పోయి డబ్బాలు అక్కడ ముడుచుంటారు, టైంలో ముట్టద్దు సార్, ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అయిపోతుంది. అటువంటి టైంలో ఏదైనా కట్టె తీసుకొని మామూలుగా స్టార్టింగ్ చేసుకోవాలి సార్, స్టార్టర్. ఎందుకంటే అది ఏం చెప్పలేమంటు అర్థింగ్ అయితే ఇమీడియట్ తొందరగా కరెంటుకు నీళ్లకు పవర్ చాలా ఉంటుంది అన్నట్టు. అందుకోసం జాగ్రత్తగా ఉండాలి రైతులందరూ ఇప్పుడు.
0: సరే అండి, ఇప్పుడు మన ఏ పాట వినాలనిపించింది మీరు ఫోన్ చేసారు?
1: రోజా రోజా పువ్వు అన్న పాట సార్.
0: అల్లరి ప్రియుడు చిత్రం నుండి. తప్పకుండా మీకోసం మీరు అడిగిన పాట వినిపిస్తున్నాం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

మీరు వింటున్న ఈ పాట అల్లరి ప్రియుడు చిత్రం నుంచి కేఎస్ చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి సుందరరామతి గీతం. స్వరకల్పన ఎంఎం కీరవాణి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలువు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. శ్రోతలు ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో,
2: శుభోదయం.
1: శుభోదయం. మీ పేరు, మీ పరిచయం? మీరేం చేస్తుంటారు ఉమామహేశ్వరరెడ్డి గారు? ఇంకా ఏ పాట వినాలనిపించింది ఫోన్ చేసిండ్రు? తప్పకుండా ఉమామహేశ్వరరెడ్డి గారు, మీరు అడిగిన పాట మీకోసం వినిపిస్తున్నా. వినండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కుల చెప్పులనే కొనుగోలు చేయండి. బిఏఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: ఏమండి సార్, చాలా రోజుల తర్వాత?
5: అవునయ్యా. అవును, షేవింగ్ కి ఎంత?
4: అరే అంతేనండి, 60 రూపాయలే.
5: ఓహో, ఇప్పుడు క్యాష్ కేవలం 30 రూపాయలే ఉంది.
4: చూడండి, రెండు రకాలుగా చేయొచ్చు. మొదటిది సగం గడ్డమే చేయించుకోండి.
5: మరి రెండోది?
4: అరే డిజిటల్ చెల్లింపులు చేయండి యూపీఐతో.
5: బాబోయ్, బతికించింది యూపీఐ.
4: ఒక పని చేయండి.

0: ఫేషియల్ కూడా చేయించుకోండి. డిజిటల్ పేమెంట్ చేసేయండి. భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
1: అన్ని లావాదేవీలు ఇప్పటికి సులభం.
2: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో. ఇప్పుడు మనతోని మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్లో ఉన్నారు. హలో హలో,
3: గుడ్ మార్నింగ్ సార్.
2: గుడ్ మార్నింగ్ చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారో తెలుసుకోవచ్చా?
3: మాకు మీ కార్యక్రమాలు అమ్మటాల సంగతిలో వింటా ఉంటాం సార్. యోగం అనే అదృష్టం ఒకటి మన
2: సౌండ్ స్పష్టంగా రావట్లేదు సతీష్ గారు, మీరు మాట్లాడుతున్నారు డిస్టర్బ్
3: వస్తుంది.
2: ఇప్పుడు మీరు ఫోన్ దగ్గర రేడియో దగ్గర నుండి మాట్లాడుతున్నట్టున్నారు, కొంచెం దూరం వచ్చి మాట్లాడండి. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు స్పష్టంగా వస్తుంది, చెప్పండి ఏ పాట కావాలి?
3: మాకు మన శంకర వరప్రసాద్ సినిమాలో
2: సరే తప్పకుండా మీకోసం మీరు అడిగిన పాట వినిపిస్తున్నాం. వినండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
3: ధన్యవాదాలు.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్దిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎన్ఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సీ.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
3: శ్రోతలు, ఇవాళ 11 గుట్టంగా దేశ ప్రధాని గౌరవ నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్ ప్రసారమవుతుంది. ఈ ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఈ మన్ కీ బాత్ కార్యక్రమ అనంతరం తెలుగులో ఈ కార్యక్రమ అనువాదం మనసులోని మాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఈ మనసులోని మాట కార్యక్రమం మరొకసారి రాత్రి 8 గంటలకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది.
4: ఏమండి సార్, చాలా రోజుల తర్వాత.
5: అవునయ్యా. అవును, షేవింగ్ కి ఎంత?
4: అరే అంతేనండి, 60 రూపాయలే.
5: ఓహో, ఇప్పుడు క్యాష్ కేవలం 30 రూపాయలే ఉంది.
4: చూడండి, 2 రకాలుగా చేయొచ్చు. మొదటిది సగం గడ్డమే చేయించుకోండి.
5: మరి రెండోది?
4: అరే డిజిటల్ చెల్లింపులు చేయండి యూపీఐతో.
5: బాబోయ్, బతికించింది యూపీఐ.
4: ఒక పని చేయండి, ఫేషియల్ కూడా చేయించుకోండి, డిజిటల్ పేమెంట్ చేసేయండి. భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
6: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.
3: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. శ్రోతలు, కార్యక్రమంలో ఇప్పుడు ఒక ఉత్తరం. ఇది దేవాంతకుడు చిత్రం నుంచి చెల్లెమ్మకు పెళ్ళంటే అనే పాటను వినిపించమని కోరుతూ రాసి పంపించిన ఉత్తరం. ఇది రాసిన శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నెంబర్ బస్తీ నుంచి భరత్ లాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య, కిరణ్, జాన్విక, విశ్రుత్, లక్ష్మి, ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత్, స్వరూప, భారతి, భరత్, దీక్షిత. వీరు అడుగుతున్న పాట దేవాంతకుడు చిత్రం నుంచి చెల్లెమ్మకు పెళ్ళంట. శ్రోతలు, మీలో ఎవరైనా ఇలాగే ఉత్తరాల ద్వారా మీకు నచ్చిన మీరు మెచ్చిన పాటలను కోరాలనుకుంటే మీరు రాసి పంపాల్సిన ఉత్తరాలు చేరాల్సిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్, పిన్కోడ్ నంబర్ 504001. చిరునామా మళ్ళొకసారి, స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్, పిన్కోడ్ నంబర్ 504001. ఇప్పుడు వీరి కోరిక మేరకు దేవాంతకుడు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ పాడిన ఈ గీతాన్ని విందాం. గీత రచన గోపి, సంగీతం జేవి రాఘవులు.

0: అమ్మకు పెళ్ళంట, అన్నయ్యకు సంబరమంట, ఏ ఇంటికి ఇల్లాలైనా నా కంటికి పాపేనంట. చెల్లెమ్మకు పెళ్ళంట, అన్నయ్యకు సంబరమంట.
1: శ్రోతలు మీరు వింటున్నారు సింగిటి సినీ గీతాల హరివిల్లు. ఇయ్యల నటి అభిరామి పుట్టినరోజు. అభిరామి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ సినిమాల్లో నటించిండ్రు. ఈమె 1995 సంవత్సరంలో సినీ రంగంలోకి ప్రవేశించిండ్రు. ఈమె నటించిన చెప్పవే చిరుగాలి చిత్రం నుంచి పాటను విందాం.

0: మీరు విన్న ఈ పాటతో ఇయలటి సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమం సమాప్తమవుతుంది. మళ్ళా ఈ సింగిడి కార్యక్రమం రేపు పొద్దుగాల 8:45 ప్రసారం అవుతుంది. ఈ పూట ఫోన్ కలని శ్రోతలు మళ్ళా పొద్దుమట్ల 5 మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమానికి ఫోన్ చేసి నచ్చిన పాటలు అడగచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 10 అవుతున్నది. మరి కొంచెం సేపట్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి. అంతకుముందు కొన్ని వార్తల ముఖ్యాంశాలు వింటారు. ఇక ఈ పొద్దుగల 11 మన్ కీ బాత్, దేశ ప్రధాని నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో రేడియో ద్వారా పంచుకునే ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతుంది 11. ఆ వెంటనే ఈ మన్ కీ బాత్ కార్యక్రమ తెలుగు అనువాదం మనసులోని మాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ అవుతుంది.
1: హైదరాబాద్ స్టార్టప్ ఎకోసిస్టమ్ అవార్డ్స్ 2026 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మంచి పుస్తకాల పఠనం వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుందని, యువత చెడు సోషల్ మీడియా వ్యసనాలకు దూరంగా ఉండి సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కొత్త విద్యాశాఖ మంత్రి కాబోతున్నారు. తన ప్రస్తుత శాఖలతో పాటు విద్యామంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతలను కూడా జోషికి కేటాయించారు. జోషి ప్రస్తుతం వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ, నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీ పీజీ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోందని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలిపారు. ప్రవేశాల పోస్టర్ను వీసీ ఆవిష్కరించారు. కోర్సుల వివరాలు, అర్హతలు, ఫీజు సమాచారం యూనివర్సిటీ వెబ్సైట్లలో అందుబాటులో ఉంటాయని చెప్పారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాభివృద్ది పనుల కోసం రాష్ట ప్రభుత్వం మరో 99.40 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో 2023-24 బడ్జెట్లో 50 కోట్లు, 24-25 బడ్జెట్లో 100 కోట్లు విడుదల చేయగా తాజా కేటాయింపుతో ఆలయ అభివృద్దికి మొత్తం 249 కోట్ల రూపాయల నిధులు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే సుమారు 45% పనులు పూర్తయ్యాయని అధికారులు తెలియజేశారు. మహారాష్ట, ఒడిశాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, బీహార్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లదాఖ్, జార్ఖండ్, కేరళ, మాహే, ఒడిశా, కర్ణాటకల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనస్సులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 136వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త

విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ద రేట్ ఏఏఆర్ న్యూస్ అండర్ స్కోర్ హెచ్వీడీని ఫాలో అవ్వండి. ఏఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

చిత్రసీమలో తర్వాతి పాట ఓ తండ్రి కథ. ఈ చిత్రం కోసం యోగు సురేష్ పాడిన డ్రమ్స్ రాము కం సంగీతాన్ని అందించారు చంద్రశేఖర్ సాహిత్యానికి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎస్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
3: శ్రోతలకు ఒక గమనిక. ఈ ఉదయం 10:55 మన్ కీ బాత్ భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేసే మన్ కీ బాత్ ప్రసంగం 136వ సంచిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వెలువడుతుంది. అనంతరం తెలుగు అనువాదం వింటారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు, అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఈ ఉదయం 10:55. శ్రోతలు వింటున్నారు చిత్రసీమ. చిత్రసీమలో మీరు ఇప్పుడు వినబోతున్నారు పోలీస్ కంప్లైంట్. ఈ చిత్రం కోసం అరేరా మనసు పాడిన సాగర్ నారాయణ సాహిత్యానికి సుధీంద్ర సంగీతాన్ని అందించిన ఈ పాట.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: గుడ్ మార్నింగ్ పిల్లలు, ఇవాళ మన టాపిక్ ఋతుస్రావం, అంటే పీరియడ్స్ కి సంబంధించిన పరిశుభ్రత.
4: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
5: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
3: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ఐఎస్ఐ మార్క్ తప్పనిసరి చేసింది. ఐఎస్ఐ మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు హామీ.
7: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

వింటున్న ఈ పాట లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐకే ఈ చిత్రం నుండి. అయాన్ అదితి భావరాజ్ పాడింది, కృష్ణకాంత్ సాహిత్యానికి, అనిరుద్ధ్ రవిచంద్ర సంగీతం.

కార్యక్రమంలో తరువాతి పాట ఓ సుకుమారి. ఈ చిత్రం కోసం అభిజిత్ రావు పాడిన పూర్ణాచారి సాహిత్యానికి భరత్ మంచిరాజు సంగీతాన్ని అందించారు.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: శ్రోతలకు గమనిక, ఈ ఉదయం 10:55 మన్ కీ బాత్ భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే మన్ కీ బాత్ ప్రసంగం 136 సంచిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వెలువడుతుంది. అనంతరం తెలుగు అనువాదం వింటారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్రావు, పట్టణం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఈ ఉదయం 10:55 శ్రోతలు వింటున్నారు చిత్రసీమ కార్యక్రమం.

చిత్రంలో ఇప్పుడు వినండి 8 వసంతాలు. ఈ చిత్రం కోసం హేషం అబ్దుల్ వాహబ్ స్వీయ సంగీత సారథ్యంలో అవని మల్హాతో కలిపి పాడిన వనమాలి గీతం ఇప్పుడు విందాం.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2360555 లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: చిత్రసీమల తర్వాత మీరు వినబోతున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి.

చిత్రసీమల తర్వాత మీరు వినబోతున్న ఈ పాట మిరాయి. ఈ చిత్రం కోసం అర్మాన్ మాలిక్ పాడిన కృష్ణకాంత్ గీతం, గౌరాహరి సంగీతాన్ని అందించారు.

0: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
1: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన వాణి,
0: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
2: మేరే ప్యారే దేశవాసియో,
1: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
0: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట మన్ కీ

ఆకాశవాణి సమయం 10:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం మరికొద్దిసేపట్లో ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 136వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునః ప్రసారమవుతుంది. సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు ప్రారంభించనున్నారు. కొమరవెల్లి మల్లన్న ఆలయాన్ని సందర్శించే యాత్రికుల సౌకర్యార్థం ఇటీవల వేసిన మనోహరాబాద్ సిద్దిపేట కొత్త రైలు మార్గంలో ఒక కొత్త రైల్వే స్టేషన్ నిర్మించారు. హైదరాబాద్లోని పేద దిగువ మధ్యతరగతి కుటుంబాల కోసం క్యూర్ పరిధిలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన ప్రత్యేక హెల్ప్ లైన్ను రాష్ట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ప్రజలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 0402460352 అనే నెంబర్కు ఫోన్ చేసి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో అధికారిక సమాచారం పొందవచ్చని తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోల్దోవా, నార్త్ మాసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటన ముగించుకుని ఈ ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఈ పర్యటనలో 3 యూరోపియన్ దేశాలతో భారతదేశ వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలపరచడం, పరస్పర ఆసక్తి కలిగిన రంగాల్లో సహకారాన్ని విస్తరించడం లక్ష్యంగా రాష్ట్రపతి ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. రేపు లోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ఈ బిల్లు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం 2024ను సవరించాలని కోరుతోంది. దీనిని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రవేశపెడతారు. 3 T20ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా నిన్న హరారేలో జరిగిన 2వ మ్యాచ్లో భారత్ జింబాబ్వేను 90 పరుగుల తేడాతో ఓడించి సిరీస్లో 2-0 ఆధిక్యాన్ని సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి సమయం 10:55 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేసే మన్ కీ బాత్ ప్రసంగం 136వ సంచిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వెలువడుతుంది. అనంతరం తెలుగు అనువాదం ప్రసారమవుతుంది.